ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 22వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:59 దాటి 15 సెకండ్లు. నిజాయితీతో కూడిన నీ శ్రమ నిన్ను విజయ తీరాలకు చేర్చుతుంది అన్నారు స్వామి వివేకానంద. నేను మీ రేడియో నేస్తం కలవకులను నాగలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి ఉరిమళ్ళ సునంద.
1: కందుకం వలె అంటారు మన పెద్దలు. కందుకం అంటే ఏంటి? కందుకం అంటే బంతి. బంతి వలె ఎందుకుండాలి? బంతి వలె ఎందుకు ఉండాలంటారంటే, బంతిని కిందికి వేగంగా విసిరినా, విసురుగా పడేసినా, ఎలా కింద పడేసినా అది అంతే వేగంతో పైకి ఎగురుతుంది. మరి మనిషన్నాక ఎన్నో ఆటుపోట్లు, పొరపాట్లు, అగుచాట్లు తప్పవు. అవి ఎక్కువసార్లు ఖేదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మాత్రం మంచి పనులు చేసినప్పుడు మోదాన్ని కలిగిస్తూ ఉంటాయి. మోదాన్ని కలిగించే సంఘటనలు అయితేనేమో రెట్టించిన ఉత్సాహంతో ఉంటాం, ఇంకా అలాంటి పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆనందం

ఆనందంతో వెల్లువల పొంగిపోతుంటాం, కానీ ఖేదానికి గురైనప్పుడు విపరీతంగా కృంగిపోతుంటాం. మట్టి ముద్దవలే స్తబ్దుగా ఉండిపోతాం. అలా ఉండటం వల్ల మన జీవన గమనం కుంటుపడుతుంది. అభివృద్ధి, ప్రగతి అనేది దరిదాపుల్లోకి రాకుండా పోతాయి. అలా మృత్పిండం వలె, అంటే మట్టి ముద్ద వలె స్తబ్దతతో ఉండడం వల్ల మనమే కాదు, మన మీద ఆశలు పెట్టుకున్న వారికి కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ మృత్పిండం చేతిలోంచి జారి నేలపై పడితే మళ్ళీ లేవదు, అలాగే నేలను కరుచుకుపోయి ఉండిపోతుంది. అలా పైకి లేవలేకపోవడం వల్ల వ్యక్తి శక్తిహీనుడవుతాడు, ఎవరికీ పనికిరానివాడుగా పరిగణింపబడతాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కందుకం వలె ఉండాలి. చేతిలోంచి కందుకం అజాగ్రత్తగా జారినా, పొరపాటుగా జారినా, అది ఎంత ఎత్తు నుండి కిందకు పడుతుందో అంతే ఎత్తు పైకి లేస్తుంది. అలా మనం కూడా కందుకాలం కావాలి. పొరపాట్లు జరిగినా, అవమానాలు ఎదురైనా, మన బంగారం లాంటి అభివృద్ధిని అణగద్రొక్కాలని చూసినా ఎంత తొక్కి పెడితే అంత పౌరుషంగా పైకి లేవాలి. లేచి మనమేమిటో నిరూపించుకోవాలని ఈ కందుకం లేదా బంతి చెబుతోంది. భర్తృహరి సుభాషితాల్లో కందుకం గురించి ఓ చక్కని శ్లోకం ఉంది. కందుకము ఓలె సుజనుడు, కందుకము ఓ

0: గ్రింథంబడి మగుడ మీదికి నేనగయజుమీ. మందుడు మృత్పిండము వలె గ్రింథంబడి అడిగియుండు గృపణత్వమునన్. అనగా బంతి క్రిందపడి మళ్ళీ పైకి ఎగిరినట్లుగా మంచివాడు హీనస్థితిని పొందినా తిరిగి వెంటనే ఉన్నత స్థితిని పొందుతాడని, అదే దుర్జనుడైతే ఒక్కసారి కింద పడ్డాడా మట్టి ముద్ద కింద పడినట్లే ఉండిపోతాడని, ఆ హీనస్థితి అలాగే ఉండిపోతుందని, ఇక ఎప్పటికీ ఉచ్చస్థితిని పొందడని అర్థం. కాబట్టి మంచి వ్యక్తికి ఒకవేళ కాలం కలిసిరాకపోయినా దురదృష్టవశాత్తు హీనస్థితిని పొందినా తిరిగి బంతిలా పూర్వ వైభవం సంతరించుకొని పూర్వస్థితికి తప్పకుండా వస్తాడు. దుర్జనుడు దౌర్జన్యంతోనో మరో విధంగానో ఓ వెలుగు వెలిగినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు అతని బండారం బయటపడక తప్పదు. అప్పటి నుండి అతని గతి అధోగతే. మట్టి ముద్దలా నేలను కరుచుకొని ఉంటాడే కాని ఇక ఉన్నత స్థితికి చేరుకోలేడు. ఒకవేళ వేరే మార్గంలో చేరుకున్నా ఇంతకు మునుపులా గౌరవ మర్యాదలు పొందడం కల్ల. కందుకంలా ఉండాలంటే మొదట మనం నిరాశా నిస్పృహలకు దూరంగా ఉండాలి. దుర్జనత్వం వదిలేయాలి. మన శక్తియుక్తులు తెలుసుకోవాలి. ఇలా కష్టాలు కడగన్లు ఎన్ని ఎదురైనా ఎదుర్కొనే శక్తి ఉన్నట్లయితే కందుకంలా మనకు మనం కూడా ఉన్నత స్థితికి చేరుకుంటాం, మనల్ని మనం నిరూపించుకుంటాం.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఉరిమళ్ళ సునంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
2: వరి సాగులో వాతావరణ పరిస్థితులను బట్టి పంట నాశించే చీడపీడల గురించి తెలుసుకుంటారు. వరి పంటలో కాండం తొలిచే పురుగు రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలకు మించి ఉండటం, అదేవిధంగా కరువు పరిస్థితులు నెలకొన్న సంవత్సరాలలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆలస్యంగా నాట్లు వేయటం, ముదురునారు నాటటం, నత్రజని లోపం అధికంగా ఉన్న నేలలలో కాండం బలహీనంగా ఉండటం వలన ఈ కాండం తొలిచే పురుగు పరినాశిస్తుంది. తర్వాత సుడిధోమ. ఆగస్టు మాసంలో 300 నుండి 400 మిల్లీమీటర్ల వర్షపాతం గాని, పొలంలో అధికంగా నీరు నిల్వ ఉండటం వలన గాని, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం గాని, అదేవిధంగా పగటి ఉష్ణోగ్రతలు 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు గాని, నత్రజని అధిక మోతాదులో వాడినప్పుడు కాలిబాటలు తీయని పొలాల్లో ఈ సుడిధోమ పురుగు సోకే అవకాశం ఉంది. తర్వాత పచ్చదోమ. ఈ పచ్చదోమ ఆశించటానికి అనుకూలమైన పరిస్థితుల విషయానికి వస్తే, బెట్ట పరిస్థితులు, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు, పొలం చుట్టూ కలుపు అధికంగా ఉండటం, అధిక

0: తాదులో నత్రజనిని వాడటం, ఇవి ఈ పచ్చదోమకు అనుకూలమైన పరిస్థితులు. తర్వాత ఉల్లికోడు లేదా గొట్టపు రోగం. ఇది ఋతుపవనాలు ఆలస్యంగా నాటినప్పుడు ఆగస్టు నుండి సెప్టెంబర్ నెలల్లో గాలిలో తేమ 82 నుండి 88% ఉన్నప్పుడు, సెప్టెంబర్ లో 200 మిల్లీమీటర్ల కన్నా అధిక వర్షపాతం నమోదైనప్పుడు ఈ పురుగు సోకుతుంది పైరుకు. తర్వాత ఆకుముడత తెగులు. ఆలస్యంగా నాట్లు పడి అంటే ఆగస్టు నుండి సెప్టెంబర్ నెలల్లో నాట్లు నాటి ఆయా ప్రాంతాలలో అధిక వర్షాలు పడి తదుపరి బెట్ట పరిస్థితులు నెలకొనడం, ఇంకా వారం పాటు మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం, పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం, నత్రజని ఎరువులను అధిక మోతాదులో వాడటం లాంటి అనుకూల పరిస్థితుల వలన ఈ ఆకుముడత తెగులు సోకుతుంది వరి పైరుకు. తర్వాత వరి ఈగ. ఖరీఫ్ లో నాట్లు ఆలస్యమైనప్పుడు, అదేవిధంగా రబీలో నాట్లు ఆలస్యమైనప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది. అంతేకాకుండా నారుమడి లేదా పిలక దశలో ఉన్నప్పుడు గాని, నాటిన 40 రోజుల లోపు గాని ఈ వరి ఈగ వరి పంటను ఆశిస్తుంది. తర్వాత హిస్పా తాటాకు తెగులు. ఇది తొలకరిలో ముందు మంచి వర్షాలు పడి ఆ తర్వాత బెట్ట పరిస్థితులు నెలకొంటే, పగటి నుండి రాత్రి ఉష్ణోగ్రత మధ్య తేడా ఎక్కువగా ఉండి గాలిలో అధిక తేమ ఉంటే, పొలంలో నీడ ప్రదేశాలున్నా నత్రజని ఎరువులు ఎక్కువగా వాడిన పొలాల్లో ఈ హిస్పా తెగులు అంటే తాటాకు తెగులు సోకుతుంది. తర్వాత అగ్గి తెగులు. నత్రజని అధిక మోతాదులో వాడినప్పుడు గాలిలో తేమ అధికంగా ఉండటం అంటే 90% కన్నా ఎక్కువగా ఉండటం, మబ్బుతో కూడిన వాతావరణం ఉండటం, సన్నని వర్షపు జల్లులతో కూడిన వాతావరణం ఉండటం, ఉష్ణోగ్రతలు 18 నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉన్నప్పుడు ఈ అగ్గి తెగులు పంట నాశిస్తుంది. తర్వాత పొట్టకుళ్ళు తెగులు. రాత్రి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, గాలిలో తేమ 80% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అటువంటి అనుకూల పరిస్థితులలో ఈ పొట్టకుళ్ళు తెగులు సోకుతుంది వరి పైరుకు. తర్వాత మానిపండు తెగులు. పంట బిర్రుపొట్ట దశ నుండి పుష్పించే సమయంలో చిరుగాలులతో కూడిన వర్షం గాని, అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటం గాని, లేదా తుఫానుతో కూడిన వర్షం ఈ తెగులు సోకడానికి అనుకూలమైన పరిస్థితి అని చెప్పాలి. తర్వాత బకానే తెగులు లేదా ఫుట్ రాట్ తెగులు అంటారు. ఇది చల్లటి పొడి వాతావరణం, అదేవిధంగా విత్తన శుద్ధి చేయకుండా నారు పోసినప్పుడు, తద్వారా తెగులు సోకిన మొక్కలు పొలంలో నాటినప్పుడు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇక ఎలుకలు. ప్రకృతి వైపరీత్యాలు వరదలు సంభవించినప్పుడు ఎలుకలలో సూపర్ బ్రీడింగ్ జరిగి ఉధృతి ఒక్కసారిగా పెరుగుతూ ఉంటుంది.
1: వరి సాగులో ఆశించే పురుగులు తెగుళ్ల గురించి ఈనాటి రైతు సమాచారంలో తెలుసుకున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ప్రసార వివరాలు. ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15కు దాసరథి రచన ఉద్యమం డాక్టర్ ఎస్ స్వరూపరాణి గారి ప్రసంగం వింటారు. 7:30కు సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమంలో మిట్టపల్లి కళ్యాణి గారి స్వీయ కవితలు వినవచ్చు. 7:45కు క్రీడాలోకం క్రీడా సమీక్ష, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఉదయం 8:30కు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35కు నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30కు ఏకచిత్రగానం, 10:00కు చిత్రగీతాలు వినవచ్చు. ఇక 12:10కు ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం ప్రసారమవుతుంది. 12:40కు కార్మికుల కార్యక్రమంలో చరిత్ర అధ్యయన ప్రయోజనాలు బి కుమారస్వామి గారి ప్రసంగం. ఇంకా జాతీయ సమైక్యతకు

నిలువుటద్దం మన జాతీయ జెండా ప్రసంగం. ఒంటి గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 08744, ఇది ఎస్టీడీ కోడ్ నెంబర్, 295038, మరొక నెంబర్ 295039. 3:30 ఏకచిత్రగానం, 4 గంటలకు చిత్రగీతాలు వినవచ్చు.

సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, 7 మార్కెట్ ధరలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఇక 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పంటలపై మందుల పిచికారీల జాగ్రత్తలు, అనంతరం చూడి పశువుల పోషణలో మెలకువలు, ఇంకా జానపద గేయం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్, రాత్రి 8 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 8:15 పార్లమెంట్ సమీక్ష, 8:45 సమాచార సంధ్య, 9 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, రాత్రి 9:30 చిత్రగీతాలు, 10 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమీక్ష. ఇవి ఈనాటి ప్రసార వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 15 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి 1వ తేదీన ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోం

0: మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు అంశాలు కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ 1ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్టేషన్ సేవా కేంద్రాలు, ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్టేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటివన్నిటి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేస్తుంది. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడతా ఉన్నాం, అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇది ఒక భాగం.
0: ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ది రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ది తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా మాట్లాడుతూ ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల, ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ,
2: వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్ సర్వీస్ చేసేవాళ్ళు, నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ స్టెతోస్కోప్ తో చూస్తే మీరు, మనసుతో చూసేది నర్సులు. మీరు ఇలాంటి జబ్బుకైనా మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి, విద్యకి మనం ఎక్కువ ఖర్చు పెడతాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర

0: దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కి ఖర్చు పెడుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను.
1: బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెబుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ గిరిజన సంఘాలతో రాష్ట ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరుకానున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
2: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आदृत्य प्रदर्शनम् अकुर्वन्। केन्द्रीय मंत्री जितेन्द्र सिंह तथा केन्द्रीय गृह सचिव गोविंद मोहना लोक कल्याण मार्ग स्थिते प्रदर्शन स्थले कांग्रेस नेतृभिः सह मेलनं कृतवन्तौ। तत्रैव संसदि विपक्ष सदस्यैः पुनः पुनः कृतैः व्यवधानैः लोकसभा राज्यसभा च नीट प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणं समेत्य विविध विषयेषु ह्यः आदिवसं यावत् स्थगिते अभवताम्। प्रधानमंत्री नरेन्द्र मोदी सद्य एव जाते नीट परीक्षाया प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणे संलग्न जनान विरुध्य दृढ़ निग्रहं कर्तुं अथ राष्ट्रस्य यूनां हितस्य संरक्षणं च पुनः उद्घाटितवान्। असौ अवदत् यत् भविष्ये एतादृशानां घटनानां निवारणाय प्रशासनेन बहवः उपायाः क्रियमाणाः सन्ति। प्रधानमंत्री एतत् संसद भवन परिसरे राष्ट्रीय जनतांत्रिक संयुतेः मंगल मिलन इति नाम्ना अपि प्रख्याते संसदीय दलीयोपवेशने उक्तवान्। वार्ताहरान् संसूचयन् संसदीय कार्यमंत्री किरण रिजिजुः अवदत् यत् उपवेशने प्रधानमंत्री देशव्यापिनां भावि परीक्षाणां प्रश्नपत्र अनधिकृत प्रकाशन निवारणाय सर्वेषां संबंधित पक्षाणां समन्वित प्रयत्नानां आवश्यकतां विशेषतया प्रतिपादितवान्। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः इत्येषा भारत उत्तर मैसेडोनिया देशयोः आर्थिक सम्बन्धान् विस्तारयितुम् उक्तवती। उभयदेशीय उद्योगिनः व्यापारात् परं निवेश प्राविधिकी नवोन्मेषाधारित दीर्घकालिक सहकार्यं प्रवर्धयितुम् आग्रहम् अकरोत्। स्कोप्जे इत्यत्र भारत उत्तर मैसेडोनिया व्यापार मंचं संबोधयन्ती राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अवदत् यत् भारतीय राष्ट्रपतेः उत्तर मैसेडोनिया देशस्य एषा प्रथमा यात्रा अस्ति या उभयदेशयोः संबंध सुदृढीकरणे भारतस्य दृढ प्रतिबद्धताम् द्योतयति। सा अवोचत् यत् वर्तमान व्यापारस्य परिमाणं तस्याः सम्भावनायाः अंशमात्रमेव प्रतिनिधित्वं करोति। अस्य दशकस्य अन्तपर्यन्तं द्वैपाक्षिक व्यापारं द्विगुणं भवितुं शक्यते इति विश्वासः अस्ति। भाजपेति दलं ह्यः लोकसभायाः विपक्षनेतुः राहुलगान्धिनः लोककल्याणमार्गे विरोध प्रदर्शनस्य निन्दामकरोत्। तेन प्रदर्शिताचरणं पूर्णतया अशोभनीयं निन्दनीयं चेति वर्णितवान्। नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् भाजपेति दलस्य अध्यक्षः नितिननवीनः उक्तवान् यत् एषा घटना दुर्भाग्यपूर्णा अस्ति, भारतस्य राजनैतिक इतिहासे कृष्ण दिवसेति वर्णितवान्। विदेशमंत्री डॉ एस जयशंकरः अद्यारभ्य द्विदिवसीय फिलीपींस देशस्य यात्रायै मनीला इत्यत्र गमिष्यति। तत्र असौ आसियान इत्येतस्य अन्तर्गतम् आयोजितेषु विदेशमंत्री स्तरीयोपवेशनेषु भागं ग्रहीष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम మంచిర్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
2: 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి ఘటన కూడా జరగలేదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో మంత్రి పాల్గొన్నారు. నైనీ కోల్ బ్లాక్ నాణ్యమైన బొగ్గుగని అని చెప్పారు. సింగరేణిలో కొత్త గనుల ప్రారంభానికి చర్యలు కొనసాగుతున్నాయని, మణుగూరు గనిత్రి డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ విషయంలో కార్మికులకు త్వరలో శుభవార్త అందిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వేలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు కావాలి ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు డబుల్ ఎంట్రీలు మాత్రమే తొలగించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. సింగరేణి భవిష్యత్తుకు తాడిచెర్ల బ్లాక్ 2 అత్యంత కీలకమని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక వెంకటస్వామి అన్నారు. మందమర్రి పర్యటనలో ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల జీవితకాలం కలిగిన ఈ గనిలో 430 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. సుమారు 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవకాశంతో పాటు 3,000 శాశ్వత ఉద్యోగాలు, 50,000 మందికి పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. మిగిలిన 3 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని కోరతామని కేకే 6

0: దాని ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు సింగరేణి పూర్వ వైభవ పునరుద్దరణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ సీజన్కు అవసరమైన యూరియా, డిఏపి నిల్వలు సహకార సంఘాలు, ప్రైవేటు దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి ఏడాది అవసరమయ్యే 25,000 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈసారి 2,000 టన్నులు అదనంగా నిల్వ ఉంచినట్లు వెల్లడించారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు జాప్యం లేకుండా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. బుకింగ్ సమస్యలు ఎదురైతే పంచాయతీ కార్యదర్శులు ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. ఎరువులను పక్కదారి పట్టించినా, ఇతర అవసరాలకు వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరి జలాలను కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోతల ద్వారా తరలించి రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీరాంపూర్ పర్యటనలో మాట్లాడుతూ గోదావరి నీరు వృధా కాకుండా సుందిల్లా, అన్నారం బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలని, రాష్టంలో సాగు తాగునీటి అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే విజయవంతానికి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు. సర్వే 3వ తేదీతో ముగుస్తుందని పేర్కొంటూ ప్రతి అర్హుడు ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. వారి సంక్షేమం గౌరవం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-25 అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5 నక్షత్రాల రేటింగ్ సాధించినట్లు శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, ఆర్కే 6, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ పనితీరు, కార్మిక సంక్షేమం, భద్రత, పర్యావరణ పరిరక్షణ, గని ప్రభావిత ప్రాంతాల అభివృద్ది వంటి ప్రమాణాల్లో ప్రతిభ కనబరిచిన గనులకే ఈ గుర్తింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. నస్పూర్లో నిర్వహించిన 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదరహిత సింగరేణి లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. యంత్రాలు, పరికరాల భద్రత, ప్రమాదాల నివారణ, కాంట్రాక్టు కార్మికుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. కోటపల్లి మండలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన ఆయన ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 2 కిలోమీటర్ల అవగాహన రన్ లో వారు పాల్గొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు తెలియచేయాలని ప్రజలను కోరారు.
1: ఎల్ శ్రీనివాస్ గారు అందజేసిన మంచిర్యాల జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్టలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని, కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది

0: ఫోరము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరం సమావేశంలో రాష్టపతి ప్రసంగించారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దవ్కోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన, పురాతనమైన ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఈ ఘటన దురదృష్టకరమని, ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.
2: और मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावती सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं न कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक अंशंपै నిన్న సాయంత్రం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు

3 సార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించాలని నిరసనకారులను పలుమార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికీ వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్

0: అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికీ వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈ రోజు నుండి చండీగఢ్ లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్టలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్టపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తర మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈ రోజు నుంచి చండీగఢ్ లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం దాసరథి రచనా ఉద్యమం ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ స్వరూపారాణి గారి ప్రసంగం వింటారు.
2: దాసరథి రచనా ఉద్యమం. ఆధునిక తెలుగు సాహిత్యంలో విలక్షణమైన కవి దాసరథి కృష్ణమాచార్యులు. వీరు జూలై 1925 సంవత్సరంలో వెంకటాచార్యులు వెంకటమ్మ దంపతులకు జన్మించారు. వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామం వీరి స్వస్థలం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నినదించిన ఈయన దాశరథిగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఖమ్మంలో హైస్కూలు విద్యను చదివిన దాశరథి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం ప్రధాన అంశంగా బిఏ చదివి పట్టా పొందారు. దాశరథిది పండిత కుటుంబం. వీరి తల్లిదండ్రులకు భారత రామాయణాలు మనుచరిత్ర లాంటి ప్రబంధాలతో పరిచయం ఉండేది. తండ్రి సంస్కృతాంధ్ర ద్రావిడ భాషల్లో పండితుడు. తమిళనాడులోని వచన వైష్ణవ మత గ్రంథాలను తెలుగులోనికి అనువదించారు. వీరి మాతామహులైన భట్టాచార్యులు సంస్కృత ఇతిహాసాలను తెలుగులోనికి అనువదించారు. ఈ పాండిత్య సంస్కారం దాశరథిలో ప్రవేశించి నిరుపమాన కవిగా ఆయనను తీర్చిదిద్దింది. దాశరథి పద్యం, వచనం, గేయం, శతకం, నాటకం, పాట మొదలైన ప్రక్రియల్లో కవిత్వం వ్రాసి తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, ఆలోచనా లోచనాలు, తిమిరంతో సమరం మొదలైన పద్య వచన సంపుటాలను వెలువరించారు. మహాబోధి కథాకావ్యం వ్రాశారు. నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబర్దార్ చైనా అనేవి వీరి గేయ రచనలు. గాలిబ్ గీతాలను తెలుగులోనికి అనువదించారు. నవమి అనే నాటికల సంపుటి, దాశరథి శతకం మొదలైనవి దాశరథి సృజన పరంపర నుండే వచ్చాయి. వేలాది సినిమా పాటలు రాశారు. తెలుగు సాహిత్యానికి వీరు చేసిన సేవకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి గౌరవించింది. వెంకటేశ్వర ఆగ్రా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను అందించాయి. కవితా పుష్పకం కవితా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి, తిమిరంతో సమరం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించాయి. వీరు కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్నారు. నిర్విరామ సాహిత్య సృజన చేసిన దాశరథి 1987 సంవత్సరం నవంబర్ 5 తేదీనాడు కీర్తిశేషులైనారు. దాశరథి ఉద్యమం నుండి పుట్టుకు వచ్చిన కవి. తెలంగాణ ఒకప్పుడు నిజాం నిరంకుశ పాలనలో ఉండేది. హైదరాబాద్ సంస్థానం పేరు పొందిన ఈ ప్రాంతంలో నిజాం నవాబు నిరంకుశ పాలనలో ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారు. ఇక్కడి ప్రజల మాతృభాష సంస్కృతుల పట్ల పాలకులకు గౌరవం లేదు. నిజాం మాతృభాష ఉర్దూ కనుక దానికే ప్రభుత్వ ప్రోత్సాహం ఉండేది. కేవలం 3% మాట్లాడే ఈ ఉర్దూ భాషను అధికార భాషగా నిజాం ప్రభు ప్రకటించాడు. దాదాపు గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు పరిపాలన విద్యా విషయాలలో ఉర్దూ భాషకే ప్రాముఖ్యంగా ఉండేది. ఇంజనీరింగ్, మెడికల్ లాంటి వృత్తి విద్యా కోర్సులను ఉర్దూలోనే నడిపాడు. అత్యధిక ప్రజలు మాట్లాడే భాషకు గౌరవం లేదు. ప్రభుత్వం తరపున ప్రోత్సాహం లేదు. పైగా తెలుగు చదివిన వారిని చిన్న చూపు చూసేవారు. ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండేవి. మాతృభాషలో విద్య చదువు నేర్చుకోవడానికి నానా అగచాట్లు పడేవారు. భాషాభిమానులు 1-2 ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలు పెట్టి భాషను పరిరక్షించుకునే ప్రయత్నం చేసేవారు. ఇక గోల్కొండ లాంటి 1-2 పత్రికలున్నా ప్రభుత్వాధికారులచే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేవి. తెలుగు పండుగలు, పబ్బాలు, సమావేశాలు చేసుకోవాలన్నా నిజాం ప్రభువు అనుమతి ఉంటే తప్ప సాధ్యమయ్యేది కాదు. వీటికి ప్రభుత్వ అనుమతి అంత సులభంగా దొరికేది కాదు. రకరకాల ఆంక్షలు విధించి ప్రజలు విసిగి వేసారేలా ప్రవర్తించేది. నిజాం ప్రభువుకు ప్రజలకు మధ్య దేశ్ముఖ్, దేశ్పాండే, పటేల్, పట్వారీ మొదలైన దళారీ తాబేదారుల వ్యవస్థ ఉండేది. వేలాది ఎకరాలు వీరి ఆధీనంలో ఉండేవి. ఇలా మండుతున్న తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెంచడం కోసం కలం పట్టాడు దాశరథి. భారతదేశమంతా బ్రిటిష్ పాలనపై ధ్వజమెత్తి జాతీయోద్యమాన్ని నడిపిస్తుంటే తెలంగాణ

ప్రజలు నిరంకుశత్వంపై పోరాటం చేస్తున్నారు. దాశరథి నిరంకుశ పాలనను ఎదిరించేటప్పుడు తీవ్రవాదిగా, జాతీయోద్యమానికి సంఘీభావం ప్రకటించేటప్పుడు జాతీయవాదిగా కనిపిస్తాడు. ఇలా ఏకకాలంలో కవిత్వం రాసిన దాశరథి తెలంగాణలోని రాక్షస పాలనను అంతం చేయడానికి కలం మాత్రమే పట్టి పోరాడకుండా ప్రత్యక్ష పోరాటంలోకి దిగి పలుమార్లు జైలు పాలయ్యారు. ఇంతకాలం హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం కవిత్వం రాసిన దాశరథి తరువాత సామాజిక స్పందనతో అభ్యుదయ రచనలు చేశాడు. నిజానికి కవిని క్షోభ పెట్టు పరిస్థితులు సమాజంలో ఎప్పుడూ ఉంటాయి. సామాజిక స్పందన ఉన్న కవి ఎప్పటికీ ఒక పరిమితమైన వలయంలో నిలిచిపోడు. అందుకే దాశరథి తరువాత కూడా బలమైన కవిత్వం రాసి సామాజిక చైతన్యానికి తోడ్పడ్డాడు. దాశరథి కవిత మూడు పార్శ్వాలుగా ఉంటుంది. తెలంగాణ విమోచనోద్యమ కవిత, అభ్యుదయ కవిత, నవ్య సంప్రదాయ కవిత. విలక్షణమైన రచనలు వీరికే సాధ్యం అనవచ్చు. దాశరథి తెలంగాణ విమోచనోద్యమ కవిత అగ్నిధార, రుద్రవీణ కవితా సంపుటాల్లో ఉంది. బాల్యం నుండి దాశరథి తెలంగాణలోని నియంత పాలనను గమనిస్తున్నాడు. వీరు యవ్వనవంతులయ్యే నాటికి తెలంగాణ అన్ని రకాలుగా మూగబోయింది. నిజాం నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలని నిశ్చయానికి వచ్చాడు దాశరథి. సహజంగా ఉద్రేక స్వభావం కలిగిన దాశరథి కవిత త్రేతాగ్నిలా ఎగిసిపడింది. ఈ పరిపాలనకు చరమగీతం పాడాలని తీవ్రంగా కాంక్షించాడు దాశరథి. మా నిజాం నవాబు జన్మ జన్మాల బూజు అంటూ నినదించినందుకు దాశరథిని గొలుసులతో బంధించి వరంగల్ పురవీధులలో త్రిప్పి జైల్లో పెట్టినా ఆయన కలం మూగబోలేదు కదా, మరింత పదునెక్కింది. నిద్రాణమైన ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం రుద్రవీణ మోగిస్తూనే ఉన్నాడు. దాశరథి గేయాలు నిజాం ప్రభుత్వానికి వణుకు పుట్టించాయి. ఆరుగాలం పంట పొలాల్లో తెల్లవార్లు నిద్రకాచి వేకువజామున ఇంటికి వచ్చి చల్ది మెతుకులు తిని తినక పశువులతో అడవులకు పోయే కాపుబిడ్డ స్వయం ప్రపోషణ రాజుకెలా అబ్బుతుందని ప్రశ్నిస్తాడు దాశరథి. దాశరథి పద్యాలు గేయాలు నిజాం ప్రభుత్వానికి వణుకు పుట్టించాయి, ప్రజానీకానికి చైతన్యాన్నిచ్చాయి. ఏండ్ల తరబడి తెలంగాణను పీల్చి పిప్పి చేస్తున్న నిజాం పాలన అంతాన్ని కోరుకుంటాడు దాశరథి. ఒక దాశరథియే కాదు, తెలంగాణలోని ప్రజలందరినీ నవాబు దిగిపోవాలని అనిపిస్తానంటాడు దాశరథి. అన్నార్తులు అనాథలు లేని నవయుగాన్ని నిర్మించుకోవాలంటారు దాశరథి. ధనిక వర్గ పతనాన్ని, శ్రామిక వర్గ విజయాన్ని కాంక్షిస్తూ అనేక గేయాలు రాశాడు దాశరథి. చరిత్ర చీకటి గదిని వెతికితే కనిపించేవి పెద్దల విద్యావంతుల ధనరాజుల తరతరాల బూజులు, ఒట్టి పాతగాజుల విలువ అని దోపిడీ వ్యవస్థ స్వరూపాన్ని చూపించాడు దాశరథి. గతకాలపు చరిత్ర దోపిడీకి సాక్ష్యమంటాడు. సంప్రదాయ పద్యాన్ని పీడిత ప్రజావాణికి మైకుగా అమర్చి వినిపించిన కవి దాశరథి. శ్రమకు ప్రతిఫలం ఇవ్వకపోవడం, ఔషధాలను బ్లాక్ మార్కెట్లో అమ్మడం, న్యాయశాలలన్నీ అన్యాయాలని ఆశ్రయించడం, కృత్రిమ కరువు నాటకాలను దోపిడీదారులు సృష్టించడం మొదలైన వాటిని తన కవిత్వం ద్వారా నిరూపించాడు దాశరథి. దాశరథిలోని మరో కవితాపాయ నవ్య సంప్రదాయ కవిత. కాల్పనికోద్యమం తరువాత తెలుగులోకి ఏకకాలంలో అభ్యుదయ కవిత్వ ఉద్యమం, నవ్య సంప్రదాయ కవిత్వ ఉద్యమం వచ్చాయని విమర్శకులు అంటారు. నవ్య సంప్రదాయానికి సంప్రదాయమే పునాది కాని ఆధునికతతో జోడించి నవ్యమని పేరు పెట్టారు. అయితే సంప్రదాయంలో ఉన్న లోపాలను తొలగించుకొని విలువలను కొనసాగించేది నవ్య సంప్రదాయం. దాశరథి రాసిన మహాబోధి తదితర కవిత్వం ఈ శాఖలోకే వస్తుంది. సంప్రదాయ విస్కీ త్రాగిన దాశరథి రామాయణ భారతాది గ్రంథాల్లోని పాత్రల్ని తీసుకొని కవిత్వం చెప్తారు. నేను రావణాసురుడికి రాముణ్ణి, నేను త్రిపురాసురుడికి శివుణ్ణి అంటాడు దాశరథి. ఆధునిక భావనలో కులమతాలు సంకుచితమైనవని గుర్తించాడు దాశరథి. మనోనేత్రంతో ప్రపంచం అంతా రాగాన్ని చదివిన దాశరథి మానవాళి హృదయాలకు చేరువయ్యే దృక్పథాన్నే ఎన్నుకున్నాడు. దాశరథి ద్వారా కాల్పనిక అభ్యుదయ సంప్రదాయాలు ఏకకాలంలో వచ్చి తెలంగాణ సాహిత్యాన్ని ఆధునిక దిశగా వేగవంతం చేసింది. ఈ మూడుద్యమాలు ఇతర ప్రాంతాల్లో మూడు కాలాల్లో రాగా తెలంగాణలో మాత్రం దాశరథి ద్వారా

0: ఏకకాలంలో వచ్చినవని చెప్పవచ్చు. తెలంగాణ విముక్తి తర్వాత దాశరథి విశాలాంధ్ర సమైక్య ఉద్యమాన్ని సమర్థించి 3 కోట్ల నొక్కటే ముడిబిగించి అన్న భావాన్ని వ్యక్తం చేశాడు. తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెను కృపాణమ్ము అని తెలంగాణ ప్రాంతం చైతన్యం ఎలా ఉందో తెలిపాడు దాశరథి. దాశరథి కవిత 3 పార్శ్వాలుగా ఉంటుంది. తెలంగాణ విమోచనోద్యమ కవిత, అభ్యుదయ కవిత, నవ్య సంప్రదాయ కవిత. హైదరాబాద్ సంస్థానం కోసం కవిత్వం రాసిన దాశరథి తరువాత సామాజిక స్పందనతో అభ్యుదయ రచనలు చేశారు. నిజానికి కవిని క్షోభ పెట్టే పరిస్థితులు సమాజంలో ఎప్పుడూ ఉంటాయి. సామాజిక స్పందన ఉన్న కవి ఎప్పటికీ ఒకే పరిమితమైన వలయంలో నిలిచిపోడు. అందుకే దాశరథి తరువాత కూడా బలమైన కవిత్వం రాసి సామాజిక చైతన్యానికి తోడ్పడ్డాడు. ప్రపంచంలో వేళ్ల మీద లెక్కించదలిగిన ధనవంతుల్లో నిజాం నవాబు ఒకడు అని ప్రతీతి. నిజాం ధనాగారంలోని బంగారం అంతా రైతుల శ్రమే. తెలంగాణ స్వేదజలంతో జల్సా చేసే జాగీర్దార్లు ఆ కాలంలో ఎక్కువగా ఉండేవారు. జాగీర్దార్లకు దగ్గరగా జీవించిన దాశరథి ఆ వ్యవస్థలోని రైతుల కష్టాలను కడగండ్లను స్వయంగా చూశాడు. సోమరులైన భూస్వాములకు శ్రమ విలువ తెలియదు. భోగలాలసత్వంతో కళ్ళు మూసుకుపోయి వాస్తవాన్ని గ్రహించలేరు. రైతు ప్రకృతితో ఎంతో ఘర్షణ పడితే వ్యవసాయానికి అనుకూలమైన క్షేత్రంగా తయారవుతుంది. శరీరాన్ని ఎంత హూనం చేస్తే ఆ నేల నుండి పిడికెడు గింజలను ఉత్పత్తి చేయవచ్చుననేది నిజాంకు, భూస్వాములకు, జాగీర్దార్లకు ఎలా తెలుస్తుంది? ఈ ప్రక్రియ అంతా తెలిసిన కవి దాశరథి కనుక రైతు జీవితంలోని వాస్తవికతను కవిత్వంలో చూపించాడు. ఈ విధంగా దాశరథి రచనా ఉద్యమం బ్రతికి ఉన్నంత వరకు కొనసాగింది అని చెప్పవచ్చు. తరతరాల నుండి వెనుకబాటుతనంతో, దారిద్ర్యంలో, అమాయకత్వంతో, నిస్సహాయతతో ప్రజలు ఉన్నారు. చైతన్యం లోపించిన కాలంలో దోపిడీకి గురైనారు. నేడు ప్రజల్లో చైతన్య శక్తి పెరిగింది. నిద్రాణమైన స్థితి నుండి మేల్కొన్నారు. గతంలో లాగా దోపిడీ దౌర్జన్యాలకు సిద్ధంగా లేరు. ఇక నిద్దుర రాదు మనకు, ఇక చీకటి మాటలు అనకు అని చెప్పడంలో ప్రజలు భౌతికంగా, మానసికంగా చైతన్యవంతులైనారని కవి భావన. రుద్రవీణ తీగల చప్పుడు, వణికించును భీరునిప్పుడు, నిరుపేద నాతో రారా, తే తేరా పలుగు పారా అంటూ భయపడుతున్న బలహీనుల్లో ధైర్యాన్ని నూరిపోశాడు దాశరథి. పేదలను, రైతులను తన కవిత్వం ద్వారా చైతన్యపరిచాడు దాశరథి. నా గీతావళి ఎంత దూరం ప్రయాణంబవునో అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను అంటూ తన అభ్యుదయ భావానికి ఎల్లలు లేవని నిరూపించాడు దాశరథి. అందుకే దాశరథి రచనా ఉద్యమం అనిర్వచనీయమని చెప్పవచ్చు.
1: మీరింతవరకు దాశరథి రచనా ఉద్యమం ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ స్వరూపారాణి గారి ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం.
4: ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్న వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
5: డాక్టర్ జల్ది విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
4: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
5: అక్షరాన్ని ఆరాధనగా,
4: సాహిత్యాన్ని సాధనగా,
5: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
4: విమల సాహితీ సమితి హైదరాబాద్. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి మిట్టపల్లి కళ్యాణి గారి స్వీయ కవితలు వింటారు.
6: శీర్షిక నాన్న అంటే, నాన్న ఆడకూతురుకు ఒక భరోసా, కుమారునకు బాధ్యత నేర్పే నిఘంటువు, ప్రతి కూతురికి తండ్రి ఒక ధైర్యం, ఎవ్వరికి తలవంచని తండ్రి, కూతురి అలకకు దాసోహం, పిల్లల కళ్లలో భవిష్యత్ ఆనందం కోసం ముందు చూపుతో పిల్లల తప్పులు

వైపును ఎత్తుచూపే స్ఫురద్రూపి. తండ్రి చీవాట్లు పిల్లలకు మార్గదర్శకాలు. తండ్రికనులకు కూతురు ఒక యువరాణి. ఆమె ఆదేశమే అతనికి శాసనం. పిల్లల విజయాలే తండ్రికి ఒక గొప్ప కిరీటం. కుటుంబానికి తండ్రి చెట్టుకు వేరులా, ఆకాశానికి మబ్బులా, ప్రమిదకు నూనెలా, పిల్లల భవిష్యత్కు వెలుగునిస్తూ తను మాత్రం సమిధలా మారి తన జీవితాన్ని త్యాగం చేసే త్యాగశీలి, అనురాగశీలి నాన్న. శీర్షిక: చిన్నిచీమ జీవన వైశిష్ట్యం. చిన్నిచీమ చిన్నిచీమ, నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలమ్మా అంటూ నీ దరికి చేరే వరకు తెలియలేదు నా అమాయకత్వం. నీవు నడిచే గమనంలో క్రమశిక్షణ, నీవు వదలే స్రావాలతో అనుసరణ, నీవు యాంటీనాల ద్వారా పంపే అనుసంధానత, నీ శక్తికి మించి చేయగలిగే కఠోర శ్రమ, భవిష్యత్ విపత్తులను ఆలోచించి నీవు చేసే నిరంతర ఆహార సేకరణ, ఎంతటి బలశాలినైనా కూడా సంఘటితంగా మట్టుపెట్టే వైనం, నీకోసం కాక నిరంతరం పరిశ్రమిస్తూ పనియే దైవంగా భావిస్తూ దైవానికి సైతం ఆవాసం కల్పించగలిగే శక్తిమత్వం, ఇంత చిన్న జీవికి ఇవన్నీ సాధ్యమా? నువ్వెంత, నీ బ్రతుకెంత అని ఈసడించుకునేవారికి నీ బ్రతుకే ఒక గుణపాఠం. నీ దారికి ఎదురొస్తే కుట్టేస్తావు, నీవే శరణం అంటే పుట్టగా మట్టిని సైతం మలుస్తావు. జోహారు జోహారు చిట్టిచీమా, నీవు శ్రమజీవనంలో సౌందర్యాన్ని చూపే మార్గదర్శనమా. శీర్షిక: విలువల ఉద్ధరణ. ఎటుచూసినా ఏమున్నది గర్వకారణం? అన్నింటా నేనే అంటూ కబళిస్తోంది అవినీతితనం. అన్ని రంగాలలో అవినీతి రాజ్యమేలుతుంటే, కుదేలు అయ్యి నీతి నిజాయితీ బిక్కుబిక్కుమంటుంటే, వడలు విరిచి జబ్బచరిచి వస్తాదై అవినీతి ముందుకురుకుతుంటే, బిక్కచచ్చి సొమ్మసిల్లి బిత్తరచూపులతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో శరణం అంటూ న్యాయం బిగ్గరగా రోధిస్తుంటే, చూస్తూ నిల్చుంటావేం కళ్లకు గంతలతో, ఆదమరిచి ఉంటావేం భవిష్యత్ అంధకారం కనులకు కనిపిస్తూ ఉంటే, ఓ జ్ఞానశీలి మానవుడా, ఇకనైనా మేలుకో. నాకేంటి నీనేంటి, నాకేమి అవసరం? నాకుంది జ్ఞానం, ధనం, పరపతి, సౌకర్యం, పలుకుబడి. ఇక నాకేం కష్టం? అవసరమా ఈ జంజాటం? లోకం తీరును ప్రశ్నించడం నీ బాగుంటే చాలదా? నా సంతానం, నా భావి సంతానం, నేర్చుకోండి జ్ఞానాన్ని, విడనాడండి అజ్ఞానాన్ని, మమేకవ్వండి సృజనశీలురతో, త్యజించు సోమరితనం, కష్టించు శ్రమించు ఫలితం పొందు అంటూ తనవారికి మాత్రమే తన శక్తియుక్తులు ధారపోస్తూ సమాజం పట్ల అంటరానితనంతో, అవినీతి పట్ల నిశ్రద్ధతో మౌనయోగివై నీ సంతసాల సౌభాగ్యం కోసమే ఆలోచిస్తుంటే, ఇక ఎన్నటికి తొలగేను అవినీతి చీకట్ల గాఢాంధకారాలు? చదువు శాస్త్రం అభివృద్ధి మాత్రమే కాదు, నైతికత విలువలు శ్రమజీవనంతో బ్రతికే విధానం, శాంతి సహనాలతో, పరమత సహనంతో, దురాశ లంచగొండితనం వంటి లక్షణాలతో కలిగే దౌర్భాగ్యం పట్ల సమాజంలో మార్పులు తీసుకురావలసిన బాధ్యతాయుత జ్ఞానశీలురు సామాజిక సంస్కర్తలు మాత్రమే చేయగలరు. సమాజ శ్రేయస్సు కోరే రచనలతో, జాతిని జాగృతపరిచే మేధావులతోనే ఆ మార్పు సాధ్యం. శీర్షిక: ఆమెయే ఒక సైన్యం. అపురూప లావణ్యం ఆమె సొంతం. చక్కని నడవడికయే ఆమె ధైర్యం. పరిస్థితులపై ఘర్జిస్తూ ఆమె ఒక సైన్యం. కనుపాపలైన తన బిడ్డల పట్ల ఆమె చూపును లాలిత్యం, కారుణ్యం. అవసరమైతే ఆమెయే పిల్లలను శిక్షించుటలో ఓ మార్గదర్శకత్వం, పతిని మురిపించుటలో చూపును సౌకుమార్యత్వం, అవమానాన్ని ఎదిరించుటలో మాత్రం మొదట చూపును మౌనత్వం. శోకించును, దుఃఖించును, క్షోభపడును, చివరకు క్షమించలేని వేళ అపరభద్రకాళి అయి అన్నింటినీ ఎదిరించు చూపును ధీరత్వం. పిల్లల మురిపాల చేష్టలను చూస్తూ పొందును హసితత్వం. అహంకారపూరితల పట్ల కూడా క్షమ వహించి చూపును ఆమె యొక్క అనుభవసారత్వం. కష్టాల కడలని మృంగి దైన్యం మాటున దాగి ఉన్నా కూడా బిడ్డలనే ఆయుధాలుగా తలచి వారిని పురోభివృద్ధి పథాన నిలుపుతూ ఆమె జన్మకు చూపును సార్థకతత్వం. శీర్షిక: సైనికుడు గురువు దేశోన్నత కారకులు. సైనికుడా ఓ సైనికుడా, భరతమాత ముద్దుబిడ్డ.

0: మా అందరి పాలిట దైవస్వరూపుడా. కుటుంబాన్ని, ఆనందాన్ని, విలాసాల్ని, సౌకర్యాల్ని అన్నింటినీ త్యాగం చేసి ఈ భరతమాత ఒడిలో దాగుతూ శత్రు సైన్యాల గుండెల్లో నిదురోతూ వీరత్వానికి ప్రతీకగా, త్యాగాలకు నిఘంటువుగా, దైన్యుల పట్ల దయతో, రాక్షస సేనల పట్ల క్రూరత్వంతో, కటిక నేలను సైతం పూలపాన్పుగా భావించి అవసరమైతే మురికి నీళ్లను సైతం దాహార్తికి వాడుకొని శత్రువుల గమనాన్ని గ్రహించి దేశాన్ని రక్షించే క్రమంలో ఆకులను, కొమ్మలను, బురదనీటినీ సైతం దుప్పటిగా కప్పుకుని ప్రకృతిలో మమేకమై మశకాల సంగీతాన్ని భరిస్తూ కారు చీకట్లను సైతం చీల్చుతూ అందందునా కాక కటిక నేలన అలసి సొలసి నిద్రించేవేళ సైతం మీరు మాత్రం అరకొర నిద్రలతో తడికన్నులతో పవళిస్తూ ఉంటే బాధ్యత మరిచిన మనిషి చల్లని చలువరాతి మేడలలో గాలి పంకాల గాలులతో నిద్రిస్తూ కూడా సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఇంకా కావాలి ఏడంతస్తుల మేడల్లో నివసించాలి, వజ్ర వైఢూర్యాలు ధరించాలి, సుమధుర సంగీతాల్ని వినాలి, అయినా ఇంకా కావాలి అంటూ పేరాశతో అందిన కాడికి, అందని కాడికి కూడా ఒక వంక లంచాలు, దుర్మార్గపు పనులు, మోసపూరిత మాటలు, కళ్ళబుల్లి కబుర్లు, అవసరార్థపు మాటలు, అవసరమైతే పొగడ్తలు, దీనుల పట్ల చిన్నచూపు, లేనివారి పట్ల అసహ్యం. చాలామంది బాధ్యతారాహిత్య జీవనాన్ని గడుపుతూ ఆనందిస్తూ ఉంటే నీ విలువ తెలియని వారి పట్ల కూడా నీకెందుకయ్యా అంత సహృదయత? వారికోసమా నీ కష్టం? ఎక్కడో లేరయ్యా శత్రువులు. దేశం పట్ల బాధ్యత మరిచిన ప్రతిజీవి, దేశాన్ని పట్టి పీడించే తీవ్రవాదులు, శత్రువులు, చీడపురుగులు కదా. ఓ దేవా, దేశాన్ని రక్షించే బాధ్యత సైనికులు తీసుకుంటుంటే మరి దేశాభ్యున్నతిని చీకటిమయం చేసే చీడపురుగుల ఆలోచనని మార్చే బాధ్యత నీవు తీసుకోవయ్యా. ఆ దైవం నీవేనయ్యా ఓ గురువా. శీర్షిక ప్రేమకు ప్రతిరూపం. కనుల ముందు నీవుంటే కనులకు కునుకే రాదు, తీయని నీ స్వరం వింటుంటే విసుగే లేదు, ఎల్లడలా తోడుంటాననే నీ బాసలు మరువలేదు, కష్టకాలంలో సైతం నీ సమక్షాన్ని విడువలేదు, పున్నమి వెన్నెలలో చెప్పుకున్న ఊసులు, సాగర తీరాన నీ అడుగున అడుగై వేసిన నడకలు, దైవ సాక్షిక ఇరువురమొకటిగా చేసుకున్న తీర్మానాలు, నీ మాటల చమత్కారాలతో నవ్వుకున్న వైనాలు, కలసి సాగిన పయనంలో బిడ్డల అభ్యున్నతికై చేసిన త్యాగాలు, నీ రాకకై చూసిన ఎదురుచూపులు, క్షణమాలస్యమైన తట్టుకోలేక అలకలు, అలిగిన వేళ చేసిన బుజ్జగింపులు, నా అలసట అంతా తీర్చివేసే మీ చల్లని మాటలు, అంతులేని బాధ్యతల నడుమ నాకై నువ్వు చూపే భద్రత, అప్రమత్తత చూస్తూ నా వయస్సు మరిచి నీ క్రీగంటి చూపులకై మనసుపడే తాపత్రయాలు, నీ సాన్నిధ్య మహత్యం నేను మరిచిన కాలం, సంతోషాలతో సాగిన జీవనం, నీ ఆలింగనంలో నా జన్మ తాదాత్మ్యం, నా హృదయ సింహాసనంపై ఆసీనమైన నా రేడువి, మన సంసార సాగరంలో నా నావకు దిక్సూచివి, నా సకల సంతోషాలకు మూలకారకుడివి, నా ఐదవతనాన్ని నిలిపే మంగళసూత్రానివి, నా తనువు వేరైనా నా వ్యధ తట్టుకోలేని అర్ధనారీశ్వరుడివి, భవిష్యత్ ప్రణాళికలలో స్ఫురద్రూపివి, వెన్నంటి నిలిచే ధైర్యానివి, నాలో పసితనాన్ని ఇష్టపడే ప్రేమకు ప్రతిరూపానివి, గడిచిన పయనంలో తప్పించక ముందుకు సాగే జీవనంలో నొప్పింపక అనుక్షణం నీ సహధర్మచారిణిగా నిన్నే నా కనులందు నిలుపుకు చూస్తున్న నా మనసుకు నీవింకా నవమన్మథ రూపానివే, వయసుకు మాత్రమే వృద్ధాప్యం, మనసుకు ఇంకా తాదాత్మ్యం, నా మదిలో నీరూపు సుసమ్మోహనం.
1: మీరింతవరకు శ్రీమతి మిట్టపల్లి కళ్యాణి గారి స్వీయ కవితలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకందించిన వారు విమల సాహితీ సమితి హైదరాబాద్,
2: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
1: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
2: అక్షరాన్ని ఆరాధనగా,
1: సాహిత్యాన్ని సాధనగా,
2: సాహితీ ప్రియులను

0: ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
1: విమల సాహితీ సమితి హైదరాబాద్.
2: సాహితీ సౌరభాలు సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. క్రీడాలోకం ఈనాటి కార్యక్రమంలో క్రీడా సమీక్ష వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
7: ప్రపంచాన్ని ఉర్రూతలోగించిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్పెయిన్ అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. టైటిల్ ఫేవరెట్ అర్జెంటీనాను చిత్తు చేసిన యూరోపియన్ ఛాంపియన్లు ఈ టోర్నమెంట్లో 2వ సారి విశ్వ విజేతలుగా నిలిచారు. లీగ్ నాకౌట్ దశల్లో ప్రత్యర్థి జట్లపై తిరుగులేని అటాకింగ్తో రెచ్చిపోయిన అర్జెంటీనాను గోల్ కాదు కదా, తమ గోల్ పోస్ట్ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా నిలువరించి 1-0 గోల్స్ తేడాతో కప్పును ఎగరేసుకుపోయింది స్పెయిన్. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ చేయకపోగా 62వ నిమిషంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన ఫెరాన్ టోరెస్ అదనపు సమయంలో గోల్ కొట్టి మెస్సీ సేనతో పాటు అర్జెంటీనా అభిమానులను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ప్రపంచ ఫుట్బాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. అర్జెంటీనాను మట్టికరిపిస్తూ 2వ సారి ఫిఫా వరల్డ్ కప్లో గెలిచిన స్పెయిన్ సాకర్లో అద్వితీయ శక్తిగా మారింది. స్పెయిన్ పేరు చెప్పగానే ఆ దేశంలోని అందమైన ప్రదేశాలతో పాటు శక్తికి, ధైర్యానికి, పోరాటానికి ప్రతీకగా నిలిచే స్పానిష్ బుల్ గుర్తొస్తుంది. ఫిఫా ప్రపంచకప్లో స్పెయిన్ జట్టులోని ప్రతి ఆటగాడు ఒక్కో బుల్లా మారారు. ఎదురైన ప్రతి ప్రత్యర్థిని ఢీకొంటూ చివరకు ప్రపంచకప్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఫైనల్లో ఆ జట్టు లియోనెల్ మెస్సీతో కూడిన అర్జెంటీనాతో తలపడడంతో అందరూ మరోసారి మెస్సీ సేననే ఫేవరెట్గా భావించారు. కానీ మైదానంలో కనిపించింది మాత్రం భిన్నమైన దృశ్యం. 120 నిమిషాల పాటు అర్జెంటీనా ఒక్కసారి కూడా గోల్ పోస్టును లక్ష్యంగా చేసుకుని షాట్ కొట్టలేకపోయింది. మెస్సీకి బంతి అందిన ప్రతిసారి 3-4 స్పానిష్ ప్లేయర్లు చుట్టుముట్టారు. ఫైనల్లో రోడ్రీ కెప్టెన్సీలోని స్పెయిన్ ఆట చూశాక ఆ జట్టు అందుకున్నది కప్పు మాత్రమే కాదు, ప్రపంచ ఫుట్బాల్

అల్నే తన గుప్పిట్లోకి తీసుకుందని చెప్పొచ్చు. అర్జెంటీనాకు మెస్సీ, ఫ్రాన్స్కు ఎంబాపే, ఇంగ్లాండ్కు హ్యారికేన్, బ్రెజిల్కు నెయ్మార్, నార్వేకు హాలండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జట్టులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓ సూపర్ స్టార్ ఉన్నాడు. కానీ స్పెయిన్ టీంలో మాత్రం అలాంటి ఒకే ఒక్క సూపర్ స్టార్ లేడు. కానీ 11 మంది స్టార్లున్నారు. ఒక్కరు తప్పు చేస్తే ఇంకొకరు కప్పిపుచ్చారు, ఒకరు అలసిపోతే మరొకరు పరుగులు తీశారు, ఒక్కరు గోల్ చేస్తే అంతా సంబరపడ్డారు. వ్యక్తుల కంటే జట్టే గొప్పదని స్పెయిన్ ప్రపంచానికి నిరూపించింది. అర్జెంటీనాపై విజయంతో స్పెయిన్ వరుసగా 38 అంతర్జాతీయ మ్యాచుల్లో అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో ఇటలీ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. 2024 మార్చి నుంచి స్పెయిన్ 38 మ్యాచ్లు ఆడగా 29 గెలిచి 9 మ్యాచ్లను డ్రాగా ముగించింది. తన ఫామ్పై విమర్శలకు, రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో, 1 ఇన్నింగ్స్తో చెక్ పెట్టాడు. లార్డ్స్ గడ్డపై అద్భుత సెంచరీతో కదం తొక్కి తన బ్యాట్ పవర్ తగ్గలేదని నిరూపించాడు. 39 ఏండ్ల రోహిత్ వన్డేల్లో 34వ శతకంతో విజృంభించిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 77 పరుగులు, కోహ్లీ 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో కలిపి 74 రన్లు చేసిన పేస్ లీడర్ బుమ్రా లేని బౌలింగ్ బృందం వైఫల్యం భారత్ను ముంచింది. ఆదివారం జరిగిన 3వ వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడి 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఆతిథ్య జట్టు ఇచ్చిన 388 పరుగుల రికార్డు ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన టీమిండియా 7 వికెట్లకుగాను 360 స్కోరు మాత్రమే చేయగలిగింది. సామ్ కరణ్ 75 రన్లిచ్చి 4 వికెట్లు తీసి భారత్ను దెబ్బకొట్టాడు. తొలుత బెన్ డకెట్ 135 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్తో 141 భారీ శతకంతో ఆకట్టుకోవడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 స్కోర్ చేసింది. జాకబ్ బెథెల్ 91, జో రూట్ 74 రన్లు, జోస్ బట్లర్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో, 41 పరుగులతో నాటౌట్గా నిలిచి తమ సత్తా చాటారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ ఏకంగా 97 పరుగులు సమర్పించుకోగా ప్రసిద్ధ్ కృష్ణ 69 రన్లకు 2 వికెట్లు తీశాడు. బెథెల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా రూట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో 2 ఒలింపిక్ పతకాలతో పాటు ఆటలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన తెలుగు తేజం పీవీ సింధు ఖాతాలో మరో చారిత్రాత్మక విజయం చేరింది. భారత షట్లర్లెవరికి సాధ్యం కాని జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ను ఆమె తొలిసారిగా కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో సింధు 21-17, 21-17తో 3 సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన జపాన్కు చెందిన అకానే యమగుచిను చిత్తు చేసి టైటిల్ను దక్కించుకుంది. వరుస గేమ్స్లో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ 50 నిమిషాల్లోనే ఆటను ముగించిన సింధు 2 ఏండ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్లో మేజర్ టైటిల్ను సాధించింది. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. ఫ్రాన్స్లోని మెనూయిర్స్లో జరిగిన ప్రతిష్టాత్మక మెనూయిర్స్ ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్షిప్లో రజత పథకం సొంతం చేసుకున్నాడు. 9వ రౌండ్లో నల్లపావులతో ఆడిన తెలంగాణ కుర్రాడు తనకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ఫ్రాన్స్ గ్రాండ్ మాస్టర్ లగార్డే మ్యాక్సిమ్పై సంచలన విజయం సాధించాడు. మెగా టోర్నమెంట్లో 4వ సీడ్గా బరిలోకి దిగిన రిత్విక్ మొత్తం 9 రౌండ్లలో 5 విజయాలు, 4 డ్రాలతో 7.0 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన జీఎం రోహిత్ కృష్ణ కూడా 7 పాయింట్లు నెగ్గడంతో విజేతను తేల్చేందుకు టైబ్రేక్ను లెక్కించారు. రోహిత్ కృష్ణ మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా రిత్విక్ రజతం అందుకున్నాడు. ఫ్రాన్స్కు చెందిన జీఎం ఒమెల్జా ఆర్టెమ్ 6.5 పాయింట్లతో కాంస్య పథకం ఖాతాలో వేసుకున్నాడు. తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ యంగ్ షట్లర్ నిమ్మ శాన్వీరెడ్డి డబుల్ గోల్డ్ మెడల్స్తో సత్తా చాటింది. గర్ల్స్ అండర్ 15 సింగిల్స్ డబుల్స్ విభాగాల్లో ఛాంపియన్గా నిలిచింది. హైదరాబాద్లో

ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్స్ రెండో సీడ్ షాన్వి 15-12, 12-15, 15-12 తేడాతో కోరుకొండ ల్యోషాపై విజయం సాధించింది. డబుల్స్లో షాన్వి ల్యోషా జోడీ 15-11, 9-15, 15-10తో టాప్ సీడ్ అభా జాదవ్, దియా ఆనంద్ ద్వయంను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో పాటు బెంగళూరులో జరిగే నేషనల్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు కూడా షాన్వి ఎంపికైంది. రాష్ట్రంలోని స్పోర్ట్స్ అకాడమీలు, రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్స్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ప్రకటించింది. సోమవారం నుండి ఈ నెల 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఈ ట్రయల్స్ జరుగుతాయని ప్రకటించారు. హన్మకొండలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్తో పాటు గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియం, ఉస్మానియా యూనివర్సిటీ, సరూర్ నగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఖమ్మం, మహబూబ్ నగర్, వనపర్తిలోని అకాడమీల్లో ప్రవేశాల కోసం సెలక్షన్స్ జరుగుతాయని తెలిపింది. అథ్లెటిక్స్, వాలీబాల్, హాకీ, ఫుట్బాల్, హ్యాండ్బాల్, రెజ్లింగ్, సైక్లింగ్, కబడ్డీ, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ క్రీడా అంశాలలో అండర్-10 నుండి అండర్-18 వయోపరిమితి కలిగిన క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనడానికి అర్హులు. తెలంగాణ యువ షెట్లర్ సాయి సచికేత్ భట్రాజు భారత బ్యాడ్మింటన్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ జూనియర్ ఛాంపియన్షిప్లో మెన్స్ అండర్-19 టైటిల్ సొంతం చేసుకున్న దేశ తొలి ఆటగాడిగా నిలిచాడు. మెగా టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన టాప్ సీడ్ నచికేత్ ఫైనల్లో 21-8, 21-15 తేడాతో వరుస సెట్లలో భారత్కే చెందిన సుహాస్ను చిత్తు చేసి టైటిల్ని గెలుచుకున్నాడు. జీఎంఆర్ స్పోర్ట్స్ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టా ఛాంపియన్షిప్ సోమవారం హుసేన్ సాగర్లో ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 113 మంది సెయిలర్లు బరిలో నిలిచారు. యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సీనియర్ జూనియర్ ర్యాంకింగ్ ఈవెంట్ హోదా ఉండడంతో ఈ టోర్నమెంట్ ఫలితాలు జాతీయ ర్యాంకింగ్స్లోకి లెక్కలోకి వస్తాయని సికింద్రాబాద్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నుండి మెయిన్ రౌండ్ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. భారత నెంబర్ 1 చెస్ ప్లేయర్, తెలంగాణ కుర్రాడు ఇరిగేషి అర్జున్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్కు షాకిచ్చి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. సోమవారం జరిగిన 5వ రౌండ్లో నల్ల పావులతో ఆడుతూ అద్భుతమైన ఎత్తులు వేసిన అర్జున్ 63 ఎత్తుల్లో గుకేష్కు చెక్ పెట్టాడు. మరో 2 రౌండ్లు మిగిలిన్న టోర్నమెంట్లో 3.5 పాయింట్లతో ఫ్రాన్స్ జీఎం అలీరేజా ఫిరౌజీతో కలిసి సంయుక్తంగా టాప్లో నిలిచాడు. తెలంగాణ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో టీఎస్ తేజస్ 2 స్వర్ణాలతో సత్తా చాటాడు. తెలంగాణ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో టీఎస్ తేజస్ 2 స్వర్ణాలతో సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో మేడ్చల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన తేజస్ బాయ్స్ 100 మీటర్స్ ఫ్రీ స్టైల్ ఈవెంట్ 200 మీటర్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఈ మెగా టోర్నమెంట్లో 54 స్వర్ణ పతకాలు గెలిచిన మేడ్చల్ ఓవరాల్ టీమ్ ఛాంపియన్గా నిలిచింది. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, ఉమేష్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. తెలంగాణ జిమ్నాస్ట్ గునుకుల అంజన అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఫ్రాన్స్లోని క్యాన్స్లో జరిగిన లిటిల్ స్టార్ ఇంటర్నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో స్వర్ణం సాధించింది. జోయ్ జిమ్నాస్టిక్స్ అకాడమీలో కోచ్ అలీసా జోయ్ వద్ద శిక్షణ పొందుతున్న అంజన రిబ్బన్ ఆపరేట్స్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆమెను తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి సోమేశ్వర్ అభినందించారు. అంతర్జాతీయ చెస్లో 100 గ్రాండ్ మాస్టర్లు అందించిన 3వ దేశంగా నిలిచేందుకు భారత్ అడుగు దూరంలో నిలిచింది. తాజాగా తమిళనాడుకు చెందిన విఎస్ రత్న్వేల్ భారత 99వ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. కోయంబత్తూరుకు చెందిన 25 ఏళ్ల రత్న్వేల్

0: గౌహతి స్మార్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్ హోదా ఖరారు కావడంతో అవసరమైన 2500 ఎలో రేటింగ్ను అందుకున్నాడు. గ్రాండ్ మాస్టర్ హోదా రావాలంటే 3 జీఎం నార్మలు సాధించడంతో పాటు కెరీర్లో 2500 ఎలో రేటింగ్ను దాటాల్సి ఉంటుంది. 2022లోనే రతన్ వేల్ 3 జీఎం నార్మలు సాధించాడు. అయితే ఎలో రేటింగ్ను అందుకోలేకపోయాడు. మెకానికల్ ఇంజనీర్ అయిన రతన్ వేల్ 4 ఏళ్ల కృషి తర్వాత 2500 ఎలో రేటింగ్ను అధిగమించి గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు. ఈ నెల 1న 2492 ఎలో రేటింగ్ ఉన్న రతన్ వేల్ అస్సాంలో జరిగిన 2 రేటింగ్ టోర్నమెంటుల్లో పాల్గొని 8 పాయింట్లు సాధించి గ్రాండ్ మాస్టర్ టైటిల్ కలను నిజం చేసుకున్నాడు. అంతర్జాతీయ చెస్లో రష్యా నుండి 250 మందికి పైగా, అమెరికా నుండి 100కి పైగా గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు.
1: మీరింతవరకు క్రీడాలోకం కార్యక్రమంలో క్రీడా సమీక్ష విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఈనాటి క్రీడాలోకం ఇంతటితో సమాప్తం.

ఈ ఉదయం 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటలు పూదట కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నిపత్ స్కీమ్ లో భాగంగా అగ్నివీర్ వాయు 2026 నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ 10+2 మాధ్యమంలో, ఇంటర్మీడియట్ సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు, ఇంటర్ వొకేషనల్ లేదా 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్లో, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పాస్ అయి ఉండాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్య వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. జూలై 1, 2005 నుంచి జనవరి 1, 2010 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరికి 1వ సంవత్సరం 30,000, 2వ సంవత్సరం 33,000, 3వ సంవత్సరం 36,500, 4వ సంవత్సరం 40,000 పే స్కేల్ ఉంటుంది. వీటితో పాటు ఇతర అలవెన్సులు కూడా అందుతాయి. ఫేజ్ 1 ఆన్లైన్ రాత పరీక్ష, ఫేజ్ 2 ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ 1, అలాగే అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది. ఫేజ్ 3లో మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం జూలై 6, 2026 నుంచి మొదలైపోయింది. ఆన్లైన్ చిరునామా iafrecruitment.edcil.co.in iafrecruitment.edcil.co.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తులు పొందవచ్చు. అలాగే ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 26, 2026. ఆన్లైన్ పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 మధ్య నిర్వహించే అవకాశం

0: మంది మీ దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేరడానికి ఆఖరు తేదీ జూలై 26, 2026. మరొక ప్రకటన. ఎస్ఎస్సి టెక్మెన్ ఎంట్రీ 2026కు భారత సైన్యం 63వ ఎస్ఎస్సి టెక్మెన్ ఎంట్రీ రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపట్టింది. భారత సైన్యం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నియామకాలు చేపడుతుంది. 68వ ఎస్ఎస్సి టెక్ పురుషులు కోర్సు ప్రారంభం అనేది ఏప్రిల్ 2027 నుంచి మొదలవుతుంది. మొత్తం 350 అధికారిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమిషన్ పొందిన తర్వాత వీరికి 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల వేతన శ్రేణి అందుతుంది. లెఫ్టినెంట్గా పే లెవెల్ 10లో వీరికి నియామక ప్రక్రియ ఉంటుంది. శిక్షణ అకాడమీ అనేది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ గయా బీహార్లో ఉంటుంది. ఇంజనీరింగ్ విధానంలో ఖాళీలు సివిల్లో 75, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 60, విద్యుత్తులో 33, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో 64, యాంత్రికులో 101, వివిధ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ టెక్నాలజీ ఇంకా తత్సమానమైన కోర్సుల్లో 17 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 350 ఖాళీలు భర్తీ చేయనున్నారు. చివరి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2000 సంవత్సరం అలాగే మార్చి 31, 2007 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మెట్రికులేషన్ సెకండరీ సర్టిఫికేట్ నమోదు చేయబడిన పుట్టిన తేదీనే అంతిమంగా పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వయస్సు మార్పు కోసం చేసే ఏ అభ్యర్థిని కూడా అంగీకారంలోకి తీసుకోరు. శిక్షణ సమయంలో అకాడమీలో 56,100 రూపాయల స్టైఫండ్ చెల్లిస్తారు. అలాగే కమిషన్ పొందినప్పుడు లెఫ్టినెంట్ పే లెవెల్ 10 ప్రకారము 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల జీతం శ్రేణి, మిలిటరీ సర్వీస్ అలవెన్సులు కూడా అందుకునే అవకాశం ఉంది. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం gout.jobsalert.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. gout.jobsalert.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ ఆగస్టు 7, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నాకు నచ్చిన పాట. నేను ఝాన్సీ జురూర్పాడు మండలం బాపకొల నుండి, జగదేక వీరుడు అదిలోక సుందరి చిత్రం నుండి. అందాలలో మహోదయం

0: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: నా పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి. నాకు నచ్చిన పాట విచిత్ర కుటుంబం. ఆడవే జల కమ్ములాడవే, ఆడవే జల కమ్ములాడవే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నా పేరు జ్యోతి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట ఆహ్వానం సినిమాలోంచి పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మ ఆహ్వానం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: నా పేరు కృష్ణయ్య గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. నాకు నచ్చిన పాట సిరివెన్నెల సినిమాలోని ఆది భిక్షు వాడినేది అడిగేది, పూలిచ్చుటి వాడినేది కోరేది.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: నా పేరు పులిచెర్ల ముత్యాలరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం. నాకు నచ్చిన పాట అల్లూరి సీతారామరాజు సినిమాలోని తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగర.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: నేను ఎనుగంటి నాగేశ్వరరావు నెహ్రూ బస్తి. నాకు నచ్చిన సినిమా 70వ దశకము నాటి శ్రీదేవి సినిమాలో చిరుగాలే వింజామర. పాట రచన ఆరుద్ర, ఘంటసాల సుశీలమ్మ గారి గానం, సంగీతం జీకే వెంకటేష్.
4: చిరుగాలే వింజామర చిట్టి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నా పేరు మారేబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట జానకి గారు పాడిన ప్రతిఘటన సినిమాలోని ఈ పాటకు జానకి గారికి ఉత్తమ గాయని అవార్డు కూడా వచ్చింది. ఈ

స్థానం కాదది నీ జన్మస్థానం, మానవతకి

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మ లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: నేను కొత్తగూడెం బుర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి. నాకు నచ్చిన పాట యజ్ఞానికి పాడిన పాట కాంచన గంగ నుంచి ఓహో శ్రీమతి కాంచన. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: నా పేరు కాగిత వెంకటేశ్వరరావు. మాది లక్ష్మీదేవపల్లి మండలం ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ. నాకు నచ్చిన పాట కురుక్షేత్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కరీముల్లా, విఎం మంజర్. నాకు నచ్చిన పాట పూజాఫలం చిత్రం నుంచి పగలే వెన్నెల.

పాలంచి మండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట చిరంజీవి నటించిన ఆపద్ బాంధవుడి చిత్రం నుండి ఆ ఊరా అమ్మక్క చెల్లె ఆలకించనమ్మడమే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ గ్రామం నుండి నాలేర నుండి చికెన్ షాప్ రాములు మాట. నాకు నచ్చిన పాట అన్నమయ సినిమా.

నా పేరు యాకోబ్ పాషా. నాకు నచ్చిన పాట ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంలో నుండి. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునః ప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఏకచిత్రగానం ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిల్మ్స్ వారి అల్లరి ప్రియుడు చిత్రంలోని పాటలు వింటారు. సాహిత్యం అందించారు వేటూరు సుందరరామూర్తి, సంగీతం ఎంఎం కీరవాణి, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన అల్లరి ప్రియుడు చిత్రంలోని పాటలు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు, ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిల్మ్స్ వారి అల్లరి ప్రియుడు చిత్రంలోని పాటలు వింటున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో చరిత్ర అధ్యయన ప్రయోజనాలు, బి కుమారస్వామి గారి ప్రసంగం, అనంతరం జాతీయ సమైక్యతకు నిలువుటద్దం మన జాతీయ జెండా ప్రసంగం ప్రసారమవుతాయి. ఈరోజు మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో

ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పంటలపై మందుల పిచికారీలు జాగ్రత్తలు, అనంతరం చూడి పశువుల పోషణలో మెలకువలు, ఇంకా జానపద గేయం ప్రసారమవుతాయి. రాత్రి 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో.

ఈరోజు మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0874, ఇది ఎస్టీడీ కోడ్ నెంబర్, 2950038, మరొక నెంబర్ 2950039.

ఆదరణ పొందుతాయి. ఈరోజు దాశరథి జయంతి సందర్భంగా వారు సాహిత్యం అందించిన కొన్ని పాటలు శ్రోతల కోసం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. భావకవి దాశరథి కృష్ణమాచార్య సినీ గేయరచితగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాలకు వందలాది మధురమైన పాటలు అందించి తన సాహిత్య మాధుర్యంతో శ్రోతల హృదయాలను గెలుచుకున్నారు. భక్తి, ప్రేమ, ప్రకృతి, మానవ సంబంధాలు వంటి విభిన్న అంశాలపై ఆయన రాసిన పాటలు ఎప్పటికీ

అమ్మో చీకట్లో చూసిందేదో బోలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో హటకే హటకే హట్

0: కుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో ఏమంటూ అరిచిందయ్యో.
0: హట్కే హట్కే హట్కే

కాలం మారింది చిత్రం నుంచి ఘంటసాల పిసుశీల పాడిన పాట సాహిత్యం అందించారు దాసరథి.

0: దాశరథి సాహిత్యం అందించిన ఇద్దరు మిత్రులు చిత్రంలోని ఘంటసాల పీసుశీల పాడిన పాట విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
3: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

దాశరథి సాహిత్యం అందించిన మరొక పాట అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన పాట.

లేత మనసులు చిత్రం నుండి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట, సాహిత్యం అందించారు దాశరథి.

దాశరథి సాహిత్యం అందించిన కులగోత్రాలు చిత్రంలోని ఈ పాట ఘంటసాల పీసోశీల ఆలపించారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై కొత్తగూడెం ఎఫ్ఎం రేడియో ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వింటున్నారు. శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆహా చిత్రం నుండి శారద, రేణుక, మైత్రి, మాధవపెద్ది, రామచ్యూతి పాడిన పాట.

ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం నుండి యాజిన్ నైజర్ కరీముల్లా పాడిన పాట. సాహిత్యం శ్రీమణి, సంగీతం అందించారు శేఖర్ చంద్ర.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989 9076.
1: మరొక నెంబర్ 7989709158.

నురు.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి గోపి గోపిక గోదావరి చిత్రం నుండి చక్రి కౌసల్య పాడిన పాట

హీరో రామ్ నటించిన దేవదాస్ చిత్రం నుండి కార్తిక్ సుజాత పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి చక్రి సంగీతం అందించారు.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి చిరుచల్లు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, విశాల పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు మొద్దు.
0: ఏంటి
2: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కన్నీ కార్ గెలచుకుని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
8: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ని సంప్రదించగలరు.
11: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: మీరింతవరకు టిఆర్ మహాలింగం గారి వేణుగానం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు పీవీ సింధు ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సిక్కింలోని తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ టెన్నల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును ప్రారంభించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం చెలరేగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు అనుమతి లేకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన ప్రవర్తన బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నివాసానికి ఉండే గౌరవము ప్రాముఖ్యత తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇలా ప్రవర్తించడం తగదన్నారు. దేశ ప్రధానమంత్రి భద్రత అనేది అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్థిరత ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను తేలికగా తీసుకోలేమని, సవాళ్లను ఎదుర్కొంటూనే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని పేర్కొంటూ సురక్షిత భవిష్యత్తు దిశగా ఇరుపక్షాలు పురోగతి సాధించాలన్నారు.
1: In this era of volatility and disruption, the most visible stress is on supply chains. Energy, food and health security can no longer be taken for granted. Observing international law in that regard is therefore vital. 2026 is the ASEAN-India year of maritime cooperation. At the same time, both India and ASEAN are optimistic about their prospects.
0: భారత అధ్యక్షతన సాంప్రదాయ పరిపూరకమైన సమగ్ర వైద్యంపై బ్రిక్స్ సమావేశం నిన్న చండీగఢ్ లో జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చండీగఢ్ లో నిర్వహిస్తున్న 4 రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, జ్ఞానాన్ని, ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చించారు. ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తం కింద జరిగిన ఈ సమావేశం ఆధారాలతో కూడిన సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, సుస్థిరమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడేలా సభ్య దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నాయి. అందరికీ సమగ్రమైన, సుస్థిరమైన ఆరోగ్య సేవలను అందించడంలో

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నీట్ పేపర్ లీకేజీ

0: భారతదేశ నిబద్ధతను ఈ సమావేశం చాటి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబ నావెల్ బేస్ లో జరిగిన వేడుకలో రెండవ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాల్వాన్ను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న 8 యుద్ద నౌకల్లో ఇది రెండవది. ఈ ఏడాది నౌకాదళంలో చేరిన 7వ యుద్ద నౌక కాగా మరో 12 నౌకలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా నౌకాదళం సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. ఏవియేషన్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు వాయుసేన కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందన్నారు.
1: As far as naval ship building is concerned, India has always had an edge, and we had carried our legacy forward in making ships. So very good progress has been made in our Atmanirbharta as far as ship building is concerned. I just hope that other two services, especially Indian Air Force, learns the lesson as to how Indian Navy has been able to get this whole concept right, where you have your Indian Navy officers who are embedded in your ship building right from the beginning.
0: గత ఏడాది కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్గో షిప్ నుండి 12 చైనా సిబ్బందిని రక్షించినందుకుగాను చైనా కొత్త రక్షణ అటాషే రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో సాయుధ బలగాల మధ్య సహకారం పెరగాలని పిలుపునిచ్చారు. భారత్ చైనాలు కీలకమైన పొరుగు దేశాలని, వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుదల పథంలోకి వచ్చాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారేందుకు సదుపాయం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు భారత స్టార్ పివి సింధు స్వదేశీ క్రీడాకారిణి ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్ లో లక్ష్యాసేన్ జపాన్ కు చెందిన యుషి తనకాతో తలపడతారు. మరొక మ్యాచ్ లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి 21-17, 5-21, 21-17 ఇండోనేషియాకు చెందిన ఆల్వి పర్హాన్ ను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ లో అర్జున్ హరిహరన్ జోడీ చైనా ద్వయం వాంగ్ చాంగ్ లియాంగ్ వీకెంగ్ ను ఢీకొట్టనుంది. అయితే మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ కపూర్ రుత్వికా జోడీ తనీషా ధ్రువ్ జంట చైనా చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయవద్దని టెహరాన్ హెచ్చరించినప్పటికీ అమెరికా వరుసగా 11వ రాత్రి కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్ కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ద నౌక ఐఎన్ఎస్ మాల్వన్ ను జలప్రవేశం చేయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: కార్యక్రమంలో ముందుగా చరిత్ర అధ్యయన ప్రయోజనాలు. బి కుమారస్వామి గారి ప్రసంగం వింటారు.
2: చరిత్ర అంటే నడత, నడవడి, కథ, ఉపాఖ్యానము, పురాణము, వర్ణన అని మన నిఘంటువులు చెప్తున్నాయి. మనిషి మనగడకు సంబంధించి మంచి చెడుల కలయికగా మానవ అభివృద్ధి కోసము ముందుకు సాగుతున్న ప్రయాణాన్ని మనం చరిత్రగా భావించవచ్చు. ఆంగ్ల భాషలోని హిస్టరీ అనే పదము గ్రీక్ భాషలో ఇస్తోరియా అనే పదం నుంచి ఆవిర్భవించింది. గ్రీక్ భాషలో ఇస్తోరియా అంటే వెతకడము, పరిశోధన, విచారణ, పరిశీలన, వార్త విషయము అని అర్థం. చరిత్రలో నెలకొన్న నిరాశ నిస్పృహలను విశ్లేషిస్తే దీనికి కనిపించే కారణము వారిని వెన్నాడుతున్న నిరుద్యోగ పెనుభూతము. చరిత్రను ప్రత్యేక అంశంగా అధ్యయనం చేసేవారు అధిక సంఖ్యలో కళాశాలల విశ్వవిద్యాలయ స్థాయిలో చరిత్ర బోధకులకు నియమించవచ్చు. అక్కడ తమ బోధనతో పాటు కొంత చరిత్రక పరిశోధన, రచన, ఉపన్యాసాలు ఇవ్వడం వంటి వ్యాసంగాలలో వీరు నిమగ్నం కావచ్చు. అయితే పాఠశాల స్థాయిలో వీరు చరిత్రతో పాటు ఇతర విషయాలను బోధించవలసి వస్తుంది. చరిత్రలో ప్రత్యేక ప్రావీణ్యము, పరిజ్ఞానము, అర్హత గల ప్రభుత్వము, ప్రభుత్వేతర విభాగాల్లో ఉన్న అనేక రకాల ఉద్యోగాలను పరిశీలిస్తే ఇతర విద్యా విషయాలకు ఎన్ని అవకాశాలున్నాయో చరిత్రకు అన్ని అవకాశం అనేది స్పష్టమవుతున్నది. చరిత్రను అధ్యయనం చేసే రీతిలో, అర్థం చేసుకునే విధానంలో, అవగాహనను పెంపొందించుకునే పద్దతిలో చరిత్ర పఠనము ప్రయోజనకరమో నిష్ప్రయోజనకరమో అనేది ఆధారపడి ఉంది. అయితే చరిత్ర

మానవుని జీవితంలో ఏది ఎలా ఎందుకు జరిగిందో వివరాలు చిత్రిస్తుంది. ఆది మానవుని గత అనుభవానికి సంబంధించిన ముఖ్యమైన రికార్డు మానవుని ఆశలను ఆశయాలను సంఘాన్ని సాంఘిక సంస్థలను ప్రభుత్వాలను వాటి ఆవిర్భావ పతనాలకు వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను తెలియజేసే అర్థవంతమైన జీవిత చిత్రణ చరిత్ర. చరిత్ర ప్రయోజనము ఏమిటి అని ప్రశ్నించే వారికి చాలా వివేకంగా కూడా సమాధానం ఇవ్వచ్చు. ఎవరికి ఏమాత్రము చరిత్రక పరిజ్ఞానము లేని సమాజంలో నిత్య జీవితము ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించి ప్రయత్నించమని సలహా ఇవ్వడమే. చరిత్ర అధ్యయనము చేయడము అంటే కొత్త ప్రపంచంలోనికి అడుగుపెట్టినట్లే. చీకటిని పారద్రోలి మానవుల అనుభవాల సారంతో విశాల దృక్పథము అన్న వెలుగును విదజల్లే దివ్య సాధన చరిత్ర. మనిషిలోని భావనలకు అభ్యున్నతికి స్పందనకు స్ఫూర్తికి మానసిక చైతన్యానికి వికాసానికి ప్రతీక చరిత్ర. ఇది బజార్లో అన్ని వస్తువులు లభించే డిపార్ట్మెంటల్ స్టోర్ వంటిది. మన అవసరాలకు అనుగుణంగా స్తోమతను బట్టి వస్తువులు కొనుక్కున్నట్లే చరిత్ర అనే విజ్ఞాన కళ నుంచి మన మానసిక శక్తి కొద్దీ అవసరమైన దానిని రాబట్టుకుంటాము. మానవుడు సమస్యలను ఉద్యోగంతోనూ మిడిమిడి జ్ఞానంతోనూ కాక నిదానంగా యుక్తియుక్తంగా ఎదుర్కొనే విజ్ఞానాన్ని చరిత్ర ప్రసాదిస్తుంది. అది అతని అవగాహన శక్తిని పెంపొందించింది, వివేకవంతుణ్ణి చేసి సద్గుణ సంపన్నుడిగా రూపొందించే ప్రేరకము. మనలో ఆసక్తిని రేకెత్తించడంలో విమర్శనాత్మక దృష్టిని పెంపొందించడంలో జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో ఊహాశక్తిని అభివృద్ది చేయడంలో నైతిక విలువలను ఇమిడింపచేయడంలో చరిత్ర అధ్యయనము కీలక పాత్ర వహిస్తున్నది. చరిత్రను సరైన రీతిలో అధ్యయనం చేయడం వలన బుద్ధి కుశలతకు సంబంధించిన విషయాల్లో అమూల్యమైన మానసిక శిక్షణ పొందవచ్చు. చరిత్ర మనకు అనేక మేధా సంబంధమైన విలువలను ప్రసాదిస్తున్నది. జ్ఞాపకశక్తిని నిశ్చితంగా పెంపొందించడము, హేతుబద్ధంగా ఆలోచించగలగడము, ఊహాశక్తికి శిక్షణ చదవడము, విశ్లేషించడము, విమర్శించడము, నిర్ధారణకు రావడము, ఇవన్నీ చరిత్ర అధ్యయనం వల్ల ఒనగూడేవే. గ్రంథాలను వ్యాసాలను చదవడము, విశ్లేషించడము, చదివేటప్పుడు వివరణ తెలుసుకోవడము. ఈనాడు మానవ జాతి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. అయితే సమస్యలను సవాళ్లుగా ధైర్యంతో వివేకముతో ఎదుర్కొనగలిగే శక్తి నేటి మానవులకుంది. 6,000 సంవత్సరాల నాగరికత వారసత్వం వల్ల సంక్రమించిన అనుభవం, చింతన, దర్శనాల సాహిత్యం, కళలు, విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక విజయాలు వారికి ఉన్నాయి. అమూల్యమైన ఈ నాగరికత వారసత్వము విద్యాధార నేటి తరము స్వీకరిస్తున్నది. చరిత్ర అధ్యయనము ప్రయోజనాల్లో గుణపాఠాలు మరో ప్రధాన అంశము. చరిత్ర గుణపాఠాలు బాగా అలవాటైన పద సముదాయము. గుణపాఠాలు అంటే గత అనుభవము నుంచి గ్రహించి వర్తమానంలో ఆచరణలో ఒప్పటవలసినవి అని అర్థం స్ఫురిస్తుంది. చరిత్ర అధ్యయనం దేశభక్తికి ప్రేరకము అని, దేశ సమగ్రతకు దోహదం చేస్తున్నదని అనేకులు భావిస్తున్నారు. నా దేశము జాతి అన్న భావాలు ప్రజల్లో ఐకమత్యానికి తోడ్పడి దేశ సమస్యలను పరిష్కరించడంలో ప్రజలను ఏకోన్ముఖం చేస్తాయి. జాతి ఉద్యమాలు అందుకే విజయవంతమవుతున్నాయి. దేశభక్తి అంటే గతాన్ని గుడ్డిగా శుద్ధించడం కాదు, జాతీయ చరిత్రను పక్షపాత రహితంగా విశ్వజనినమైన సర్వమానవ చరిత్ర దృష్ట్యా పరిశీలిస్తే సరి అయిన దేశభక్తి పెంపొందుతుంది. చరిత్ర మానవునితో ముడిపడి ఉంది. మానవుడు నిర్మించిన సాంఘిక జగత్తు చరిత్రకు పరిశోధన మందిరము. సాంఘిక జగత్తు బహుముఖమైనది. చరిత్ర విస్తార స్వభావాన్ని సూచిస్తూ ట్రవిలియన్ సమస్త అధ్యయన విషయాల నిలయంగా వర్ణించారు. చరిత్ర బహుళ విస్తార అధ్యయన విషయము కాబట్టి అందులో రాజకీయ, రాజ్యాంగ, రాజనీతి, సైనిక, ఆర్థిక, సాంఘిక, మేధా సంబంధమైన సాంస్కృతిక, వైజ్ఞానిక, సాంకేతిక పరమైన అంశాలు అనేకము అంతర్భాగము. చరిత్ర అధ్యయనం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల విషయం ఎలా ఉన్నా అది ఇచ్చే ఆహ్లాదము కోసమైన అధ్యయనము కొనసాగించాలని కొందరు చరిత్రకారులు అంటారు. చరిత్రక పరిజ్ఞానము మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, అభివర్ణించడానికే కాక ఆనందించడానికి కూడా తోడ్పడుతుంది. కథలు, జీవిత గాథలు, సామ్రాజ్యాలు ఆవిర్భావము
అంతరించడం గురించి.

0: వర్ణనలను మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. చరిత్రకు అధ్యయనము సాధారణ విషయ పరిధి విస్తరణ విస్తృతము అవడంలో చరిత్ర విషయము వస్తువు గురించి భావన సమాజంలో విశాలమైంది. రాజులు, రాజవంశాలు, యుద్ధ వీరులు వంటి అధ్యయనానికే పరిమితము చేయబడడం కాక స్త్రీ పురుషులు పిల్లల దైనందిన జీవితానికి సంబంధించిన క్రీడలు, సామాజిక తీరులు, వర్తక లావాదేవీలు మొదలైన అన్ని సామాన్య సాంఘిక విధులు చరిత్రలో చోటు చేసుకున్నాయి. మానవ చరిత్రను సమగ్రంగా రూపొందించడానికి ఇవన్నీ అవసరమే. మరి అందుకే చరిత్రలో వివిధ శాఖల అధ్యయనం కూడా అభివృద్ది చెందసాగింది. రాజ్యాలు, రాజకీయాలు, రాజకీయవాదులు, రాజకీయ సంస్థలు, ఉద్యమాలు ఈనాడు కూడా మానవ జీవితంలో ప్రాబల్యం వహించడం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే చరిత్రకారుల దృష్టిని ఇవి ఆకట్టుకుని చరిత్రలో ఎక్కువ చోటు చేసుకున్నాయి. సామాజిక చరిత్ర సహజ కార్యకలాపాలన్నింటినీ అంటే రాజకీయ, రాజ్యాంగ, దౌత్యపరమైన విషయాలనేది స్పష్టము. అంటే సామాజిక చరిత్రలో రాజవంశాల, రాజకీయ, రాజ్యాంగపరమైన చరిత్రక అంశాలు నేపథ్యంలోనికి నెట్టివేయబడతాయి. సామాజిక చరిత్ర ప్రజల సామాజిక జీవితం గురించి అయితే సంస్కృతి చరిత్ర శతాబ్దాలుగా కొనసాగుతున్న ప్రగతిని విశదీకరిస్తుంది. జాతీయ లేక ప్రాంతీయ చరిత్రకి భిన్నంగా ఈ సార్వత్రిక చరిత్ర విశ్వజనిన దృక్పథాన్ని అనుసరిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిణామాలు, అంతర్జాతీయ సౌహార్ద సంస్థల కృషి, అభివృద్ది చెందిన వార్తా రవాణా సౌకర్యాల ఫలితంగా ప్రపంచ ప్రజలు ఒకరినొకరు సన్నిహితులవుతున్నారు. పైగా ఏ దేశము మరొక దేశంతో సంబంధాలు లేకుండా బ్రతకలేని, అభివృద్ది చెందలేని స్థితి ఈనాడు నెలకొన్నది. భావశాస్త్రం గురించి విశదీకరించే మేధా సంబంధమైన చరిత్ర ఇటీవల సంవత్సరంలో ప్రజల్లో బాగా వ్యాప్తి చెందింది. సృజనాత్మకత భావాలకు సమాజంపై వాటి ప్రభావానికి మధ్య ఉన్న సంబంధము పర్యవసానముగా ఆవిర్భవించింది. ఈ విభాగము ఈ రకమైన చరిత్ర పురాతన కాలం నుంచి నేటి వరకు మేధావి వర్గాలు కలిగి ఉన్న భావాలు, నమ్మకాలు, అభిప్రాయాల పరివర్తనలో సంరక్షించడానికి ప్రయత్నిస్తుంది. చిరకాలంగా చరిత్ర బోధనకు ఉన్న ప్రాథమిక విలువల్లో నైతిక విలువలు ముఖ్యమైనవి. నీతి ప్రబోధకంగా చరిత్రకు పాఠశాల స్థాయిలో పాఠ్య నిర్ణయంలో ఈనాటికి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వబడుతూనే ఉంది. చరిత్ర అధ్యయనం ప్రయోజనాల్లో గుణపాఠాలు మరో ప్రధాన అంశం. చరిత్ర గుణపాఠాలు బాగా అలవాటైన పద సముదాయము గుణపాఠాలు అంటే గత అనుభవం నుంచి గ్రహించి వర్తమానంలో ఆచరణలో పెట్టవలసినవి అని అర్థము స్ఫురిస్తుంది. అనుభవం నేర్పిన పాఠాన్ని అమూల్యమైనదిగా భావించడము సహజం. బ్రిటిష్ చరిత్రకారుడు సర్ లూయిస్ నేమియర్ చరిత్ర గుణపాఠాలు బోధిస్తుంది. ప్రజల్లో ఐకమత్యం అంటే దేశము బలంగా ఉంటుంది. దేశం నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశం ఉంటుంది. గుడ్డిగా నమ్మే స్వభావాన్ని నయం చేసే చరిత్రక పద్ధతి ఒక ఆచరణ మేధస్సుకు ఆరోగ్యకరమైనది. మనం పిలిచే గాలిలాగా చరిత్ర కూడా సర్వవ్యాప్తము. దాని సృహ మనకు తరచూ లేకపోయినా దాని నుంచి మనం తప్పించుకోలేము.
1: మీరింతవరకు చరిత్ర అధ్యయన ప్రయోజనాలు బి కుమారస్వామి గారి ప్రసంగం విన్నారు.
2: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి

0: కార్యక్రమంలో మరొక అంశం, జాతీయ సమైక్యతకు నిలువుటద్దం మన జాతీయ జెండా. ప్రసంగం వింటారు.
1: భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘచతురస్రాకారంలో కాషాయం, తెలుపు, పచ్చ రంగులు సమనిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22 భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది 1947 ఆగస్టు 15 భారత డొమినియన్కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు. భారతదేశంలో తిరంగా లేక ట్రైకలర్ అన్న పదాలు భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపకల్పనగా చేయగా 1923 మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న భారత జాతీయ కాంగ్రెస్ పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం. చట్ట ప్రకారం జెండా కద్దరుతో తయారు చేయాలి. జాతీయోద్యమానికి, స్వరాజ్య పోరాటానికి సంకేతంగా మహాత్మాగాంధీ కద్దరును ఉపయోగించడం దీనికి కారణం. బ్యూరో ఆఫ్ ఇండియన్ సౌండర్స్ పతాకాన్ని తయారు చేయాల్సిన పద్ధతిని, ప్రత్యేక లక్షణాలను నిర్దేశించింది. పతాకాన్ని తయారు చేయడానికి ఖాదీ అభివృద్ధి గ్రామీణ పరిశ్రమల కమిషన్కే హక్కు ఉంది. ఈ కమిషన్ ఇతర స్థానిక గ్రూపులకు తయారీ అప్పగిస్తుంది. 2009 పతాకం ఏకైక తయారీదారుగా కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం ఉంది. మొదట్లో భారత స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ దినోత్సవాల సందర్భంగా తప్ప మిగతా రోజుల్లో సాధారణ పౌరులు జెండాను వాడడం నిషేధించింది. స్వాతంత్ర్యం పొందడానికి ముందు భారతదేశంలో అతిపెద్ద రాజకీయ వేదికగా ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ 1922 తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అనధికారికంగా ఒక పతాకాన్ని రూపొందించుకుంది. ఎరుపు హిందూ మతానికి, ఆకుపచ్చ ఇస్లాం మతానికి, తెలుపు ఇతర మతాలకు సూచికలు.

కాంగ్రెస్ 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాత్నమ్మ బొమ్మ గల పతాకాన్ని తన అధికారిక పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువంటి మతపరమైన ప్రతీకలు లేవు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని రోజుల ముందు ఏర్పాటైన రాజ్యాంగ సభ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని అన్ని పార్టీలకు అన్ని మతాల వారికి ఆమోదయోగ్యమైన మార్పులు చేసి జాతీయ పతాకంగా స్వీకరించడానికి నిర్ణయించింది. అన్నిటికంటే ముఖ్యమైన మార్పు రాట్నము స్థానంలో అశోక చక్రాన్ని చేర్చడం. అంతకుముందున్న జెండాలోని రంగులకు మతపరమైన అన్వయాలున్నందున స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పతాకానికి ఎటువంటి మతపరమైన అన్వయాలు లేవని స్పష్టం చేస్తూ పతాక ప్రాధాన్యతను ఇలా వివరించాడు. కాషాయ రంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తాము కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపు రంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ రంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతర జీవుల్ని ఏ వృక్ష సంపద మీద ఆధారపడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోక చక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతి చోట చైతన్యం ఉంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. చక్రం శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం. అయితే కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు, తెలుపు శాంతికి, సత్యానికి, ఆకుపచ్చ సాఫల్యతకు, సస్య సమృద్ధికి చిహ్నాలనే ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్రోద్యమం బాగా ఊపందుకున్నప్పుడు జాతీయోద్యమ స్ఫూర్తిని, లక్ష్యాలను ప్రతిబింబించే జాతీయ పతాకం అవసరమైంది. 1904లో వివేకానందుడి శిష్యురాలైన ఐరిష్ వనిత సోదరి నివేదిత భారతదేశపు మొట్టమొదటి పతాకాన్ని రూపొందించింది. ఇది పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా. జెండా మధ్య భాగంలో వజ్రాయుధం, తెల్ల తామర గుర్తులు ఉన్నాయి. మాతాకు వందనం అనే అర్థం వచ్చే బెంగాలీ మాటలు ఆ జెండా మీద ఉన్నాయి. ఎరుపు స్వాతంత్ర పోరాటానికి, పసుపు విజయానికి, తెల్లతామర స్వచ్ఛతకు చిహ్నాలు. మొట్టమొదటి త్రివర్ణ పతాకం 1905లో జరిగిన బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో 1906 ఆగస్టు 7న కలకత్తాలోని పార్షీ బగాన్ స్క్వేర్లో శచీంద్ర ప్రసాద్ బోస్చే ఆవిష్కరించబడింది. ఈ పతాకాన్ని కలకత్తా పతాకం అంటారు. ఈ పతాకంలో సమాన వెడల్పుతో అడ్డంగా 3 పట్టీలు ఉన్నాయి. పైన నారింజ రంగు, మధ్యలో పసుపు పచ్చ, క్రింద ఆకుపచ్చ. పైపట్టి మీద సగం విచ్చుకున్న 8 తామర పువ్వులు, క్రింది పట్టి మీద నిలవంక, మధ్యలో దేవనగరి రీపిలో వందే మాతరం అనే అక్షరాలు ఉన్నాయి. 1907 ఆగస్టు 22న మేడం పికాజీ కామా జర్మనీలోని స్టూట్గార్ట్లో మరో జెండాను ఎగిరేసింది. ఈ జెండాలో పైన ఆకుపచ్చ, మధ్యన కాషాయం, అడుగున ఎరుపు రంగులు ఉన్నాయి. ఇందులో ఆకుపచ్చ ఇస్లాముకు, కాషాయం హిందూ బౌద్ధులకు సూచికలు. ఆకుపచ్చ పట్టిలో బ్రిటిష్ భారతంలోని 8 ప్రావిన్స్లకు గుర్తుగా 8 పద్మాలు ఉన్నాయి. మధ్యనున్న కాశీయ పట్టిలో దేవనగరి లిపిలో వందే మాతరం రాసి ఉంది. అడుగును ఉన్న పట్టిలో స్తంభానికి దగ్గరగా నిలవంక, 2వ చివర సూర్యుడు ఉన్నాయి. ఈ జెండాను బికాజీ కామా, వీరా సావర్కర్, శ్యామ్జీ కృష్ణవర్మలు కలిసి తయారు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యాక బెర్లిన్ కమిటీలోని భారతీయ విప్లవకారులు దీన్ని స్వీకరించాక ఈ జెండా బెర్లిన్ కమిటీ జెండాగా పేరు పొందింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెసపోటేమియాలో ఈ జెండాను విస్తృతంగా ఉపయోగించారు. గదర్ పార్టీ జెండాను కూడా అమెరికాలో భారతీయ చిహ్నంగా కొన్నాళ్ళు ఉపయోగించారు. 1917లో తిలక్, అనీబీ సెంట్లు హోం రూల్ ఉద్యమంలో 5 ఎరుపు 4 ఆకుపచ్చని అడ్డపట్టీలు గల ఇంకొక జెండాను వాడారు. జెండా పైభాగంలో ఎడమవైపు తాము కోరిన డొమినియన్ హోదాకు సూచికగా యూనియన్ జాక్ గుర్తు, కుడివైపు తారా నిలవంక గుర్తులను వాడారు. దానికి దిగువన హిందువులకు పవిత్రమైన సప్తర్షి మండలానికి గుర్తుగా 7 నక్షత్రాలు ఉన్నాయి. యూనియన్ జాక్ ఉండడం వల్లనేమో ఇది జనామోదం పొందలేకపోయింది. దానికి 1 సంవత్సరం క్రితమే 1916లో మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య ఒక జాతీయ పతాకాన్ని రూపొందించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాన్ని గుర్తించిన ఉమర్ సుబానీ ఎస్బి బొమ్మంజి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మిషన్ను ఏర్పాటు చేశారు. వెంకయ్య తాను రూపొందించిన పతాక

0: కానీ గాంధీజీకి చూపించగా ఆయన దాంట్లో భారతదేశానికి దేశం తాను ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి పొందడానికి చిహ్నంగా నిలిచిన చెరక రాట్నమును చేర్చమని సలహా ఇచ్చాడు. నిరాడంబరమైన రాట్నము గాంధీజీ నేతృత్వంలో భారతదేశ ఆర్థిక పునరుత్థానానికి ప్రతీకగా నిలిచింది. పింగళి వెంకయ్య గాంధీ సూచన ప్రకారం ఎరుపు ఆకుపచ్చ రంగు పట్టీల మీద రాట్నము గుర్తును రూపొందించి చూపాడు. అయితే అది అన్ని మతాలకు ప్రాతిధ్యం వహించేలా లేదని గాంధీ దాన్ని తిరస్కరించాడు. గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఇంకో త్రివర్ణ పతాకం పైనుంచి కిందకు వరుసగా తెలుపు ఆకుపచ్చ ఎరుపు పట్టీలతో మూడు పట్టీల మీదుగా ఒకే పెద్ద రాట్నము గుర్తును రూపొందించబడింది. ఈ పతాకాన్ని అహ్మదాబాద్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆవిష్కరించారు. అయితే ఆ జెండాలో మతాలకు చిహ్నాలుండడం చాలా మందికి నచ్చలేదు. తర్వాత 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో పైనుంచి కిందకు వరుసగా కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులో పట్టీలు మధ్యలో చెరకాతో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని స్వీకరిస్తూ జాతీయ జెండాపై తుది తీర్మానం ఆమోదించబడింది. స్వతంత్ర భారతదేశ జాతీయ పతాకాన్ని నిర్ణయించడానికి రాజ్యాంగ సభ 1947 జూన్ 23 బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మౌలానా అబుల్ కలాం ఆజాద్, కెఎం పనికర్, సరోజినీ నాయుడు, రాజాజీ, కెఎం మున్షీ, బిఆర్ అంబేద్కర్లతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 1947 జూలై 14 భారత జాతీయ కాంగ్రెస్ పతాకాన్ని అన్ని పార్టీలకు మతాలకు ఆమోదయోగ్యమయ్యే మార్పులతో జాతీయ పతాకంగా స్వీకరించాలని నిర్ణయించింది. దాంట్లో మతపరమైన సూచికలేవీ ఉండరాదని తీర్మానించింది. చెరక స్థానంలో సారనాథ్ స్థూపంలోని ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ కొత్త పతాకాన్ని స్వతంత్ర భారత జాతీయ పతాకంగా ఉద్వేగభరిత వాతావరణంలో 1947 ఆగస్టు 15 ఆవిష్కరించారు.
1: మీరింతవరకు జాతీయ సమైక్యతకు నిలువుటద్దం మన జాతీయ జెండా ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అర్హత ఉన్న ప్రతి ఓటరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం కొడంగల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నగరంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. అర్హత ఉన్న ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొడంగల్లో స్థానిక నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో ఈ ఉదయం నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు ఉన్నందువల్ల అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు చేయించాలని సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 196,620 ఓటర్ల నమోదు పూర్తయిందని, ఇంకా 54,635 మంది నమోదు చేసుకోవాల్సిందన్నారు. ఈ నెల 30 మిగిలిన ఓటర్ల నమోదు పూర్తయ్యేలాగా ఇంటింటికి వెళ్లి ఓటర్ ధృవీకరణ ఫారాలు నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.
1: 55,000 ఓట్లను ఆ ఓటర్లందరినీ తిరిగి వాళ్ళ వివరాలు చూపించి వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న బిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. బిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంట్, ఆ ఏముందిలే ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా 29 కదా సార్ ఎన్నికలు అప్పుడు చూద్దాం అండి అనుకుంటే 29 ఓటేస్తూ ఓటు ఇవ్వాలనే డిసైడ్ అవుతుంది.
0: అంతకుముందు కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ఫామ్ లో తన వివరాలు నమోదు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం కొడంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. 4 విద్యుత్ ఉప కేంద్రాలు, నూతన సర్కిల్ కార్యాలయం భవనం, టీజీఎస్డీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, 5 అంతస్తు సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం పీడీసీఎల్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్తిల్లాలని కోరుతూ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరుణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ
2: ఎల్లినో పరిస్థితుల్లో యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగాలు, తరతర పూజలు జరుగుతా ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగే బోనాల సందర్భంగా కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్దిగా పడాలో వర్ణయాగాలు పూజలు జరుగుతా ఉన్నాయి.
0: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జిల్లాను పరిశీలించారు. ఎల్ నీనియో ప్రభావంతో రాష్ట్రంలో 35% వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలను సంరక్షించాలని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగు చేస్తే సాగునీటి అవసరం తగ్గుతుందని చెప్పారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయం, తాగునీరు, భూగర్భ జలాల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసి వ్యవసాయ శాఖ రూపొందించిన బుక్లెట్ ను ఆవిష్కరించారు. ఎల్ నీనియో కారణంగా వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతులకు సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లో జరిగిన కోరుట్ల నియోజకవర్గం సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కందులు, పెసర్లు, మినుములు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడం బదులుగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిందని, విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు దాడి చేశారు.

అని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రిని అవమానించేలా వ్యవహరించారంటూ ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిరసన ర్యాలీకి ప్రయత్నించారు. గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరిన ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రామచంద్రరావు అరెస్ట్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. హైదరాబాద్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు చలో లోక్ భవన్ కార్యక్రమానికి ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు చేపట్టిన ర్యాలీలో

0: హైదరాబాద్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు చేపట్టిన ర్యాలీలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పీసీసీ అధ్యకుడు మహేష్ గౌడ్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, హనుమకొండ, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీ షీటర్లపై నిఘా తదితర అంశాలను సమీక్షించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమై 4 రోజులు గడిచినా ప్రాజెక్టుకు వరద నీరు చేరలేదు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల వద్ద నిల్వ ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మాత్రమే 900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నది వరద ఉధృతితో ఉప్పొంగుతోంది. నీటి ప్రవాహం పెరగడంతో తెలంగాణ, మహారాష్ట మధ్య నాటు పడవల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రాణహిత నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగడం, చేపల వేటకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పలు మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో నిన్నటి నుంచి ఉదయం వరకు సగటున 24.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ అప్పపెళ్లి మార్గంలోని గుండివాగుపై తాత్కాలిక వంతెన వరద నీటికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన యువతకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అందించే టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామదాస్ చెప్పారు. భూతలం, సముద్రం, ఆకాశంలో నిర్వహించిన సాహస కార్యక్రమాల ఆధారంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. 2023-24 సంవత్సరాల్లో సాధించిన విజయాలకు సంబంధించి 20 ఆగస్టులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనగామ జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 24వ తేదీలోగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. కరీంనగర్లోని భగత్ నగర్ లో నిన్న అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. మాస్కులు ధరించిన దుండగులు ఇంట్లోకి చొరబడి ఇంటి యజమాని అజ్మత్ అలీ కుటుంబ సభ్యులను ఆయుధాలతో బెదిరించి 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21 లక్షల రూపాయల నగదు దోచుకువెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ రోజు జాతీయ మామిడి పండు దినోత్సవం జరుపుకుంటున్నారు. పళ్లలో రారాజైన మామిడి పండు గొప్పతనాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను, సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించేందుకు ఈ దినోత్సవాన్ని అంకితం చేశారు. 1987లో భారత నేషనల్ హార్టికల్చర్ బోర్డు చొరవతో ఈ రోజు ప్రాచుర్యం పొందింది. అర్హత ఉన్న ప్రతి ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం కొడంగల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నగరంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు దేశంలో జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి
2: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆచార్య చిత్రం నుండి హరికనారాయణ్ సాహితీ పాడిన పాట

0: చెరుకు చేను కబుర్లు
1: పంట సాగు ఇంటి బాగు
2: చేను కబుర్లు ఆలకించు ఆలోచించు ఆచరించు
3: చేను కబుర్లు మీ చింత
4: లేదిక మీ ఇంట చింత
5: ఓ తెలంగాణ రైతన్న నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

అనంతపురం 1980 చిత్రం నుండి బెల్లిరాజ్ దీపా పాడిన పాట వెన్నెలకంటి సాహిత్యానికి జేమ్స్ వసంతన్ సంగీతం సమకూర్చారు.

మీరింతవరకు చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ సుమన్ గారు. మీతో హలో అంటూ మాట్లాడుతున్న నేను మీ రేడియో నేస్తం సత్రం స్వాతి. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 29538, మరొక నెంబర్ 29539, ఎస్టీడీ కోడ్ 087444. మహిళలు మాత్రమే ఫోన్ చేయవలసి ఉంటుంది. కార్యక్రమంలో మొదటి శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: హలో
0: హలో అండి.

మీమా హలో అండి, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు మీరాంబి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గాంధీనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. మీరు కొంచెం రేడియోకి దూరంగా ఉండండి అమ్మా. మీరాంబి గారు, ఏ పాట కోసం ఫోన్ చేశారు? ఓకే అండి, మీరు కోరుకున్న పాట ఇస్తాము. మీరాంబి గారు ఏం చేస్తూ ఉంటారు? అవునా, ఓకే ఓకే అమ్మా. మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: మహిళలు మహారాణులు కార్యక్రమంలో మరొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు?
1: భద్రాద్రి కొత్తగూడెం. నా పేరు పద్మ అండి. శ్రీనగర్ కాలనీ మాట్లాడుతున్నా. నేను నాకు నచ్చిన పాట లేత మనసులోది, పిల్లలు దేవుడు చల్లని వారే, చల్లకపట మెరుగని కరుణామయులే. ఆ పాట
0: ఓకే, తప్పకుండా ఇస్తామండి. పద్మ గారు చాలా బాగా పాడారు పాట.
1: అది ఓల్డ్ పాట అండి. నేను చదువుకునేటప్పుడు ఈ సినిమాలు చూశానండి. 1968-67 లో అండి.
0: ఓకే, అప్పట్లో అన్నీ చూస్తుండేవాళ్ళ సినిమాలు?
1: ఓల్డ్ సాంగ్స్ అండి.
0: ఓకే, బాగా ఇష్టమా మీకు?
1: బాగా ఇష్టమండి.
0: ఓకే అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో
1: హలో మేడం.
0: హలో అండి, మీ పేరు?
1: పద్మావతి అండి.
0: పద్మావతి గారు, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం.
0: పద్మావతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: జూలూరుపాడు నుంచి మేడం.
0: జూలూరుపాడు నుంచి. ఏం చేస్తుంటారు పద్మావతి గారు?
1: టైలరింగ్ మేడం.
0: ఓకే, టైలరింగ్ చేస్తారా?
1: అవును.
0: ఓకే, అన్ని స్టిచ్చింగ్ చేస్తారా అండి?
1: అన్నీ చేస్తాం మేడం, లేడీస్ వర్క్ మొత్తం.
0: ఓకే, ఇంట్లోనా అండి, షాపా?
1: షాపే మేడం.
0: ఓకే
1: ఓకే మహాలక్ష్మి లేడీస్.
0: ఓకే, వింటూ ఉంటారా అండి ప్రోగ్రామ్స్ అన్నీ?
1: వింటుంటాం మేడం.
0: ఓకే, పద్మావతి గారు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: జానకి రాముల్లోంచి నా గొంతు స్థుతిలో నా మేడం.
0: పాడతారా పాట?
1: లేదండి.
0: పాడరా? ఓకే పద్మావతి గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: శారదా సంపత్ కుమార్ అండి.
0: శారదా సంపత్ కుమార్ గారు, బాగున్నారా? బాగున్నా అండి. చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు? ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. ఈ పాట ఏమైనా స్పెషలా
1: ఈరోజు?
0: ఓకే,
1: శ్రోతల
0: పేర్లు మీరు తప్పకుండా చెప్పొచ్చు అండి. మనకి కిన్నెర లహరి ఉంది కదా ఉత్తరాల ప్రోగ్రాం, మీరు అందులో కనుక రాశారనుకోండి, మీ పేరు, ఊరు, మీ శ్రోతలు పేర్లు అన్నీ రాస్తే చక్కగా చెప్పొచ్చు అనమాట. అందులో ప్రత్యేకంగా దానికోసం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా, కిన్నెర లహరి లెటర్స్ ప్రోగ్రాం. ఓకే, శారదా సంపత్ కుమార్ గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: మహిళలు మహారణులు కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాధపాసి గారు, బాగున్నారా? అందరం బాగున్నాం అండి. చెప్పండి.
1: ఒక కొమ్మకు పూసిన పూల అని పాట కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా పాడతారా పాటని?
1: వద్దు మేడం, అందరికి అవకాశం ఇవ్వాలి కదా మేడం.
0: అవునా?
1: నాలా ఎంతమంది శ్రోతలు ట్రై చేస్తారు కదా, వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వాలని చెప్తున్నా మేడం. ఈ పాట మా అన్నయ్య గురించి కోరుతున్నా, చిన్న పాసి గురించి.
0: ఓకే రాధపాసి గారు, మీరు కోరుకున్నట్టుగానే మీ పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో
0: హలో, మీ పేరు?
1: హలో మేడం గారు, నా పేరు అచ్చమ్మ, సేవ నుంచి మాట్లాడుతున్నా మేడం గారు.
0: అచ్చమ్మ గారు, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. హలో
1: హలో మేడం గారు.
0: అచ్చమ్మ గారు చెప్పండి, ఏ పాట కోసం కాల్ చేశారు?
1: కొండవీటి చీమల నుంచి బెంగన పెళ్లి మామిడి పండు రంగు మీందని అనే పాట ఏంటి సాగు?
0: తప్పకుండా ఇస్తామండి, పాడతారా పాట?
1: అది
0: అవునా? ఏం పర్లేదు, మరి పాడొచ్చు కదా ఇష్టమైనప్పుడు. ఓకే అండి, తప్పకుండా, ఏం పర్లేదు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడండి. ఓకేనా? ఓకే అచ్చమ్మ గారు, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: సరే.

0: హలో,
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నేను నీలోఫర్ అండి, ఖమ్మం నుంచి.
0: ఓకే, నీలోఫర్ గారు, మహిళలు మహారణులు కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి నీలోఫర్ గారు.
1: సాంగ్ వచ్చేసి జయగంటల చిత్రం నుండి తెలుసులే నీకు తెలుసులే నీకు తెలుసు కానీ నాకు తెలుసులే ఆ పాట కావాలి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. చాలా బాగా పాడారు మీరు పాట.
1: మేడం బాగుంటుంది, ఓల్డ్ సాంగ్స్ పాటలు వింటూ ఉంటాను. మన రేడియో ద్వారా పరిచయమైన పాటలే.
0: అవునా, చాలా సంతోషం
1: అండి.
0: అండి,
1: చాలా పాటలు నోట్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ కార్యక్రమంలో ఎప్పుడైనా అడగొచ్చు అనేది అలా నోట్ చేసుకున్న పాటే. అసలు దేవతల మూవీలు అన్ని బాగుంటాయి మేడం.
0: అవునండి,
1: ఏది తీసేసే పాట కాదు, కానీ ఈ పాట కాస్త ఎక్కువ ఇష్టం.
0: ఓకే
1: మేడం, ఎలా
0: గారు
1: ఉన్నారు?
0: బాగున్నామండి, బాగున్నాం.
1: నేను కూడా బాగున్నాం మేడం.
0: ఓకే అండి,
1: మేడం పాట విందామా?
0: ఓకే నీలోఫర్ గారు.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: మహిళలు మహారణులు కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో హలో, మీ పేరు? హలో అండి, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. హలో హలో హలో, చెప్పండి మీ పేరు. సుగుణ గారు, కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే, చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు? ఓకే, తప్పకుండా ఇస్తామండి, పాడతారా? ఓకే, ఏమైనా ఏమైనా చెప్తారా, టిప్ కానీ ఏదైనా సూచనలు సందేహాలు చెప్తారా, సలహాలు లాంటివి? అన్ని వింటారా ప్రోగ్రామ్స్ అన్ని? ఓకే ఓకే సుగుణ గారు, మరి మీరు కోరుకునే పాట వచ్చేస్తుంది, వినండి.
1: థాంక్స్ మేడం.

0: శ్రోతలు, మహిళలు మహారణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు కావ్యశ్రీ మేడం, మాది రామచంద్రపురం.
0: ఓకే కావ్యశ్రీ గారు, చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: వర్షం గురించి ఏ సాంగ్ వేసినా పర్లేదు మేడం.
0: ఓకే, ఏంటండి స్పెషల్? వర్షం పడుతుందనా?
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: వర్షం పడలేదు కదండి, ఒకేసారి వర్షం పడుతుంది కదా, అందుకే కొంచెం హ్యాపీనెస్ గా కొంచెం వర్షం గురించి ఏదైనా సాంగ్ ఉంటే బాగుంటది.
0: అవునా, ఓకే. కవిశ్రీ గారు ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయమే మేడం.
0: వ్యవసాయం చేస్తారా? ఇంకే వర్షాలు పడ్డాయి కదా, ఇంకా పనులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే కావ్యశ్రీ గారు, మరి మీరు కోరుకున్నట్టుగా వర్షం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: మహిళలు మహరణలు కార్యక్రమంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో.
0: హలో అండి, మీ పేరు?
1: నాగమణి మేడం.
0: నాగమణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తగూడెం నుంచి మేడం.
0: కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి నాగమణి గారు, ఏ పాట కావాలి?
1: బాలమిత్రుల కథ నుంచి
0: పూర్తిగా పాడండి. ఒక రెండు లైన్లైనా పాడండి. కొంచెమే పాడారు పాట? ఓకే నాగమణి గారు, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: దివ్య మేడం.
0: దివ్య గారు, మహిళలు మహారణులు కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: జూలూర్పాడు మేడం.
0: జూలూర్పాడు నుంచి. చెప్పండి దివ్య గారు, ఏ పాట కావాలి ఈరోజు మీకు?
1: ఖుషి మూవీలో నుంచి గజ్జగద్దు మల్లయ్య తిరుగుతాను.
0: ఓకే, తప్పకుండా ఇస్తామండి. పాడతారా?
1: పాడలేను.
0: ఏ ఓకే ఓకే. దివ్య గారు ఏం చేస్తూ ఉంటారు?
1: నేను హౌస్ వైఫ్ అండి.
0: ఓకే, హౌస్ వైఫ్. వింటారా అండి ప్రోగ్రామ్స్ అన్నీ?
1: వింటాను.
0: ఎక్కువ ఏమి వింటారు?
1: మహిళల మహారాణి.
0: ఓకే ఓకే దివ్య గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప మేడం.
0: స్వరూప గారు బాగున్నారా?
1: బాగున్నా అండి. మీరు బాగున్నారండి?
0: బాగున్నా అండి. చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: ఈరోజు ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా నుంచి పాట గుర్తు రావట్లేదు మేడం.
0: ఏ పాట? సరే, పాట గుర్తురకపోయినా పర్లేదులేండి, ఏదో ఒక పాట వేసేయమంటారా అందులో?
1: ఏదో పాట వేసేయండి మేడం.
0: ఓకే, స్వరూప గారు ఏం చేస్తుంటారు మీరు?
1: ఆకుకూరలు పండిస్తా అండి.
0: ఓకే, మరి వర్షాలు పడుతున్నాయి కదా, స్టార్ట్ చేశారా?
1: లేదండి, ఇప్పుడు ఒక 1 మంత్ అవుతుంది పోసి, ఇంకా రాలేదండి, ఎదగలే.
0: విత్తనాలు వేసారు?
1: గింజలు అయితే పోసాం మేడం, అన్ని పోసినా కానీ మొలిసింది, కోతకు రాలేదు ఇంకా.
0: ఓకే, ఏ ఆకుకూరలు పండిస్తారు ఎక్కువగా?
1: ఇప్పుడు పాలకూర, చుక్కూర, తోటకూర, గోంగూర ఇవి వస్తాయి మేడం, బచ్చల కూర ఈ 5 వస్తాయి. అవే పోసినాయి ఇప్పుడు.
0: ఓకే అండి స్వరూప గారు, మరి మీరు కోరుకున్నట్టుగా మీ పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు సుజాత అండి, సుజాత నగర్.
0: సుజాత గారు సుజాత్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. బాగుంది రేమి, చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: మాతృదేవభావలో రాలిపోయే పువ్వా నీకు రాగాలింది పాట.
0: ఓకే, తప్పకుండా ఇస్తామండి. సుజాత గారు ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం పనికి వెళ్తాం మేడం, నర్సరీలో గింజలు వేస్తున్నాం, మిర్చి గింజలు.
0: ఓకే ఓకే సుజాత గారు, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: మహిళలు మహారాణులు కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో
0: హలో అండి, ఎవరు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ఫర్జాన గారు.
0: ఫర్జాన గారు, బాగున్నారా?
1: బాగున్నా.
0: చెప్పండి ఫర్జాన గారు, ఏ పాట కోసం కాల్ చేశారు?
1: వాన వాన
0: వాన కోసమా?
1: వాన సినిమాలో పాట అండి.
0: ఓకే ఓకే, వాన పడుతుందని అడుగుతున్నారా? వాన పాట
1: అవునండి.
0: ఓకే
1: పడుతుందని అడుగుతున్నాం.
0: ఓకే, పాడతారా మరి పాట?
1: పాడాను మేడం.
0: పాడరా? ఓకే ఓకే ఫర్జాన గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
1: హలో,
0: హలో,
1: మధ్యాహ్నం అండి.
0: మీకు కూడా అండి. మీ పేరు?
1: నా పేరు శోభారాణి అండి. నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, శోభారాణి గారు బాగున్నారా?
1: బాగున్నాను స్వాతి గారు, మీ వాయిస్ చాలా బాగుంటుంది.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ఓకే, అయితే ఈరోజు మామిడి పండు దినోత్సవం ఉందండి, అలాగే ఊయల దినోత్సవం ఉంది.
0: అవునవును,
1: మరి ఈ రెండింటికి కూడా అందరికి శుభాకాంక్షలు. అట్లాగే మన కవి సార్వభౌములు దాశరథి కృష్ణమాచారి గారి జయంతి కూడా ఉందండి.
0: అవునండి, ఈరోజు దాశరథి గారి జయంతి ఉంది, దానికి రిలేటెడ్ గా మన ప్రోగ్రామ్ కూడా వెళ్ళడం జరిగింది.
1: ఓకే మేడం, అయితే వారికి ఈ సందర్భంగా మన రేడియో ద్వారా ఘన నివాళి అర్పిస్తూ వారి మూవీలోంచి ఒక పాట అండి, నన్ను వదిలి నీవు పోలేవులే మంచి మనసులు.
0: ఓకే అండి, ఓకే.
1: అయితే ఆయన గురించి రెండు మాటలు చెప్తానండి. శీర్షిక వచ్చేసి కవి సార్వభౌముడు. తెలంగాణ పోరాటంలో పద్యంతో ఉద్యమించిన అభ్యుదయ కవి, నిజాం నిరంకుశ పాలనపై నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తన కవితా బాణాన్ని ఎక్కుపెట్టిన కవి. నిజాం నిరంకుశ పాలనపై అక్షర యోధుడిగా పోరాడి జైలుకెళ్లి జైలు గోడలపై కవితలు రాసిన విప్లవ కవి. అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం అనే కావ్యాలను అందించిన గొప్ప కవి. పీడిత ప్రజల ప్రజాబంధువు. వరంగల్లులోని చినగూడూరులో జన్మించి రుద్రవీణను మ్రోగించిన ప్రజాకవి. గాలిబ్ గీతాలను తెలుగులోకి అనువదించిన అనువాద కవి. తెలుగు సాహిత్యాన్ని అమృతాభిషేకం చేసిన మహాకవి. నన్ను వదిలి నీవు పోలేవులే అని శని గీతాన్ని మనకు అందించి వారి స్మృతులు విడనీయకుండా పరలోకానికి తరలి వెళ్లిన దాశరథి కరుణాపయోనిధి. అందాల ఓ చిలుక అందుకోనా లేఖ అంటూ ప్రేమ సందేశాన్ని మనకు అందించిన ఓ కవి శ్రేష్ట, మళ్ళీ నువ్వు జన్మించు, నీ చిత్ర గీతాలతో మమ్ము ఓలలాడించు. వేదాలను తెలుగులోకి అనువదించిన ప్రథమ కవి. చిల్లర దేవుళ్ళు వంటి నవలను రాసిన మహాకవి పొంగవుడు. పద్యాలు, లలిత గీతాలతో పాటు 2000కు పైగా సినీ గీతాలను అందించిన కవీంద్రుడు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతుడు. బహుముఖ ప్రజ్ఞా కవి సార్వభౌముడు. వారికివే నా నమస్సుమాంజలులు.
0: ఓకే శోభరాణి గారు, బాగా చెప్పారు కవిత దాశరథి గారి గురించి. ఓకే అండి శోభరాణి గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేసుకుంది వినండి.
1: ఓకే మేడం, వింటాను.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చివరి శ్రోత లైన్లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో, మీ పేరు?
1: మేడం
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నవ్య గారు. ఓకే, చెప్పండి నవ్య గారు, ఏ పాట కోసం కాల్ చేశారు? ఓకే నవ్య గారు, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నాం, వినండి.

మీరింతవరకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ సుమన్ గారు. మీతో హలో అంటూ మాట్లాడిన నేను మీ రేడియోని ఇస్తాను.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈపూట ఏకచిత్రగానం శీర్షికన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ఒక్కడు చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి చంద్రబోస్. సంగీతం మణిశర్మ. గాయనీ గాయకులు శంకర్ మహదేవన్, హరిహరన్, మల్లికార్జున్, చిత్ర, శ్రేయఘోషల్, సుజాత. వినండి ఏకచిత్రగానం శీర్షికన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ఒక్కడు చిత్రం నుండి పాటలు.

0: అయ్ బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి?
1: ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమలనుందా?
0: దాంతో నా వీపు గోక్కోవాలనుంది.
1: నువ్వే మాయ చేసావు గాని.
0: బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక్క నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ, నేను చేశానా?

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ఒక్కడు చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి చంద్రబోస్. సంగీతం అందించారు మణిశర్మ. గాయనీ గాయకులు శంకర్ మహదేవన్, హరిహరన్, మల్లికార్జున్, చిత్ర, శ్రేయఘోషాల్, సుజాత.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆయనకిద్దరు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర శ్రీలేఖ పాడిన పాట భూనచంద్ర సాహిత్యానికి కోటి సంగీతం అందించారు.

సరైనోడు చిత్రం నుండి కార్తిక్ విశాక్ దట్టాని పడిన పాట రామ్జోగేశాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989707158.

మీరు వింటున్న ఈ పాట దూకుడు చిత్రం నుండి, రంజిత్ దివ్య పాడిన పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

0: మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రియురాలు పిలిచింది చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయం సమయం 5 గంటలు. ఈ సాయంత్రం ప్రసారాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం చెనిగరపు శ్రీధర్. శ్రోతలు 100.1 MHz చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు వినండి స్వయంవరం. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల పడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: కార్యక్రమంలో తర్వాత పాట జీవనజ్యోతి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత పాట మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం సమకూర్చిన వారు టి చలపతిరావు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలో
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలో పాడవే పాడవే కోయిల
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రేమ విజేత. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి

0: సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి మర్యాద రామన్న ఈ చిత్రం కోసం రఘుకుంచే గీతామాధురి పాడిన పాట.

0: بقول
1: قول رايه.
2: మీరు వింటున్న ఈ పాట మొదటి సినిమా చిత్రం నుండి ఎస్పి చరణ్ సునీత పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంల సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం రిలే.

0: in a terrorist attack at the Lal Chowk area of Anantnag district. A search operation is underway to apprehend the terrorists. Lieutenant Governor Manoj Sinha and Chief Minister Omar Abdullah paid tributes to the slain policemen and assured that those responsible would be brought to justice. In Sikkim, rescue teams have traced 8 more bodies inside the under-construction tunnel at Samardung in Namche district. However, the bodies could not be retrieved. Officials said poor visibility and methane gas leakage have made the rescue operation highly challenging. So far, 13 bodies have been recovered. The government has disabled 50 OTT platforms for public access in the country in the last 2 years for displaying obscene content. In a written reply in the Lok Sabha, Minister of State for Information and Broadcasting Dr. L. Murugan said the government regularly takes action against such intermediaries and OTT platforms based on complaints. In China Open badminton, double Olympic medalist PV Sindhu advanced to the second round of women's singles after defeating compatriot Unnati Huda in a round of 32 clash at Changzhou this afternoon. In the men's singles, Ayush Shetty defeated world number 11 Alvi Farhan of Indonesia to reach the round of 16. And with that, we end this news bulletin.
1: Akashvani. సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్టంలో విద్యుత్ రంగ మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో రబీకి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడికి, బీజేపీ గాంధీభవన్ ముట్టడికి యత్నించడంతో సెంట్రల్ హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో తన రచనలతో ఎంతో స్ఫూర్తిని నింపిన కవి రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధ్యకుడు కె చంద్రశేఖరరావు ఘనంగా నివాళులర్పించారు. రాష్టంలో విద్యుత్ రంగ మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భట్టి విక్రమార్క 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ సబ్స్టేషన్లు, నూతన కార్యాలయ భవనాలు, కార్పొరేట్ మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ
3: ఎల్లెనో ప్రభావంతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో నీళ్లు లేకపోవటం వల్ల అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి హైడల్ పవర్ కూడా దాదాపు 2000 మెగావాట్ల హైడల్ పవర్ ఉత్పత్తి కూడా దాని ప్రభావంతో అది అంటే ఇక్కడ 5000 మెగావాట్ల పవర్ డిమాండ్ పెరగటం, అక్కడ ఉత్పత్తి అయ్యే 2000 మెగావాట్ల డిమాండ్ తగ్గిపోవటం, మొత్తంగా దాదాపు 7000 మెగావాట్ల పవర్ అదనంగా విద్యుత్ శాఖ మీద సడన్ గా వీక్ డిమాండ్ పెరిగింది.
2: తెలంగాణలో రబీ అదనపు వడ్ల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రబీకి సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం ధాన్యం సేకరణ మొత్తం 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. వీటితో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రాష్ట వ్యాప్తంగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోళ్లు పెంచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కృతజ్ఞతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీభవన్ ముట్టడికి యత్నించడంతో సెంట్రల్ హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖైరతాబాద్, నాంపల్లి వద్ద ఇరుపక్షాలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్న నేపథ్యంలో ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బీజేపీ నేతల అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రధానమంత్రి నివాస ముట్టడికి కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు నాయకత్వంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి అద్దం పడుతోందన్నారు. నీట్ వ్యవహారంపై కాంగ్రెస్ అనవసర రాజకీయం చేస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిరసన తెలుపుతున్న నీట్ విద్యార్థుల అరెస్టుకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ర్యాలీ

నిర్వహించారు. కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి బదులుగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి చేసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా వారి హక్కులను అణిచివేస్తోందని ఆరోపించారు. యువత హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో హైదరాబాద్లో ఈరోజు చెలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు సాగిన ఈ ర్యాలీలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లతో సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. లోక్ భవన్ వైపు వెళ్తున్న పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన రచనలతో ఎంతో స్ఫూర్తిని నింపిన కవి రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధ్యకుడు కె చంద్రశేఖరరావు ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రదర్శించిన వీరోచిత వైఖరిని గుర్తు చేసుకున్న కేసీఆర్ గత ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు సాహిత్య పురస్కారాన్ని అందించిందని అన్నారు. నేటికి దాశరథి స్ఫూర్తి తెలంగాణ సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఓటర్ జాబితా నుంచి తొలగిపోకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలోని ఎస్ఐఆర్ కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. వివరాలు సరిగ్గా లేక నోటీసులు అందుకున్న ఓటర్లకు సహాయం అందించి వారి పేర్లు తొలగిపోకుండా చూడాలని సూచించారు. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా వచ్చాక క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన బ్రోచర్ను ఈరోజు ఆవిష్కరించారు. ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, విద్యా సంస్థ, వ్యాపార సముదాయంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీపడే స్థాయికి తీర్చిదిద్దాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. IIIT విద్యార్థులు విద్య పూర్తి చేసి బయటకు వెళ్లే నాటికే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా నైపుణ్యాభివృద్ది ఆధారిత విద్యాబోధన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు బాసర IIIT క్యాంపును సందర్శించి విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆధునిక బోధన, అభ్యాస పద్దతులపై జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల హైస్కూల్లో నిర్వహిస్తున్న సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి ఈరోజు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలు, అంగన్వాడీలు, మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల వ్యయం స్వచ్ఛ భారత్ మిషన్ 15వ ఆర్థిక సంఘం నిధుల మధ్య 70-30 నిష్పత్తిలో ఉంటుంది. 50 స్వయం సహాయక భవనాల నిర్మాణ స్థలాల కోసం జోగులాంబ గద్వాల జిల్లాకు 49,73,000 రూపాయలు విడుదల చేస్తూ నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పొనికి చెక్క కొరత కారణంగా ప్రపంచ ప్రసిద్దిగాంచిన కొయ్య బొమ్మల తయారీ తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉన్న కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్మల్ బొమ్మలకు మార్కెటింగ్ అవకాశాలను మరింత మెరుగుపరిచేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా దంసలాపురం వద్ద నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఆర్ఓబీ పనులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో మొదటి యాక్సెస్ కంట్రోల్ హైవేగా ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరిగిందన్నారు. గోదావరి జలాలు మున్నేరుకు వచ్చేలా ప్రణాళిక సిద్దం చేశామని,
ఎల్నినో ప్రభావంతో

0: రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
1: చిరు పంటలు, చిరుధాన్యాలు మనకున్నటువంటి అవైలబిలిటీ తోటి మీరు చేసేటటువంటి వ్యవసాయాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా మళ్లీ ఈ రోజు వరకు మంచినీళ్లకు మనం జాగ్రత్త చేసుకోవాలి. కృష్ణానదిలో మనకున్నటువంటి నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని నేను ఆ రోజు నుంచి కూడా సీతారామ కావాలి, దుమ్మగూడెం దగ్గర నుంచే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పి సీతారామ ప్రాజెక్టు గా నామకరణం చేసి ఆ కార్యక్రమాలు మొదలుపెట్టాం.
0: తడి పొడి చెత్తను వేరుగా సేకరించి శాస్త్రీయంగా నిర్వహించాలని, ఇది ప్రజారోగ్యానికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్.

0: తడి పొడి చెత్తను వేరుగా సేకరించి శాస్త్రీయంగా నిర్వహించాలని, ఇది ప్రజారోగ్యానికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వరంగల్ జిల్లాలో 451,376 మంది పౌరులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచిత ఆహార ధాన్యాలు పొందుతున్నారని కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతి భాయ్ బంబానియా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం సహా తూర్పు ఉత్తరాది జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. అలాగే అన్ని జిల్లాల వ్యాప్తంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ సర్వకారః సంసది నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ విషయే సారగర్భాం చర్చాం విధాతుం అంగీకృతవాన్. తథాపి విపక్షస్య శ్రాంతం కోలాహలేన ప్రావృట సత్రస్య తృతీయేపి దినే ఉభయోః సదనయోః కార్యాచరణం స్థగితం. సోమవాసరే సంసద్భవనం ప్రతి ఆందోళనం కురువత్సు ప్రదర్శనకారిషు ఆరక్షకైః కృతాయాః అత్యధిక బలప్రయోగస్య ఆశంకాయాః ప్రకరణే దెహ్లీ ఉచ్చన్యాయాలయః కేంద్ర సర్వకారాత్ దెహ్లీ ఆరక్షక విభాగాచ స్పష్టీకరణం ఆహూతవాన్. ఫిలిపిన్స్ దేశస్య మనీలా నగరే సమాయోజితే క్వాడ్ మంచస్య వైదేశిక మంత్రిణాం ఉపవేశనే మంత్రిభిః ముక్త ఉన్ముక్త సమావేశి హింద ప్రశాంత క్షేత్రాయ స్వకీయా ప్రతిబద్ధత పునరావర్తితా. అసమరాజ్యే భీషణ జలప్లావేన స్థితిః అద్యాపి అత్యంతం గభీరా వర్తతే యత్ర జలౌఘే మృతకానాం ఆహత్య సంఖ్యా సంవర్ధ్య 31 సంప్రాప్తా. అపి చ చీన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతిస్పర్ధాయాం అద్యాపరాహ్ణే వారద్వయస్య ఒలింపిక పదక విజేత్రీ పివి సింధుః స్వస్యైవ దేశస్య ఉన్నతి హుడ్డాం పరాజిత్య ద్వితీయ చక్రం ప్రావిశత్. అథ వార్తాః విశదీకృత్య. నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణం అథ చ ఛాత్రాణాం విరోధ ప్రదర్శనం సమేత్య విభిన్న ప్రకరణేషు విపక్షిణాం తృతీయ దివసేపి సదస్యానాం అవిరత కోలాహలత్వేన సంసదః ఉభయ సదనయోః కార్యాచరణం స్థగితం. అపరాహ్ణే ద్వివాదనే ద్వితీయ స్థగనాత్ పరం యదా లోకసభాయాః కార్యాచరణం పునరారబ్ధం తదా విక్షేపేణ నీట ప్రకరణమధీకృత్య ఉచ్చైః కోలాహలో విహితః. అత్రాంతరే సదనేన తృణమూల కాంగ్రెస్ దళస్య సాంసదః కళ్యాణ బైనర్జీ ఇత్యస్య వర్షాకాలీన సత్రస్య శేషావధేః నిలంబన ప్రస్తావోపి పారితః. పీఠాసీనః కృష్ణప్రసాద టెనేటి న్యగాదీత్ యత్ కళ్యాణ బెనర్జీ ఇత్యసౌ మహిళా సాంసదానాం విరుద్ధం ఆపత్తియుక్తాం అసంసదీయ టిప్పణీం విహితవాన్. ఘటనేయం ఆపత్తియుక్తా సదనస్య మర్యాదాయాః విరుద్ధా చ ఇత్యపి సః ప్రావోచత్. సంసదీయ కార్య రాజ్యమంత్రిణా అర్జున్ రామ్ మేఘవాలేన ఏషః ప్రస్తావః ఉపస్థాపితః యశ్చ ధ్వనిమతేన పారితః. నిరంతర కోలాహలేన పీఠాసీనాధికారిణా లోకసభాయాః కార్యాచరణం ఆగామి దినం యావత్ అపవారితం. రాజ్యసభాయామపి ఏతాదృశః ఏవ దృశ్యః దృష్టిం అగాత్. అపరాహ్ణే త్రివాదనే తృతీయ స్థగనాత్ పరం యదా ఉచ్చ సదనం సమవేతం తదా విపక్షిదళాని నీట విషయే అన్య ప్రకరణేషు చ విరోధం ప్రాదర్శయన్. ఉపసభాపతిః హరివంశః అవదత్ యత్ సర్వకారః నీట విషయే చర్చాయై సజ్జః అస్తి, విపక్షేణ చ సదన సంచాలనె సహయోగః కరణీయః. ఉచ్చసదనే భాషమాణః సంసదీయ కార్యమంత్రీ కిరణ్ రిజిజుః కాంగ్రెస్ దళేన నవీనాన్ పక్షాశ్రయానారోప్య సదనే చర్చాయాం విఘ్నోత్పాదనాయ ప్రత్యాక్షిపత. అవిరత కోలాహలస్య మధ్యే ఉపసభాపతినా రాజ్యసభాయాః కార్యాచరణమపి ఆగామి దినం యావత్ స్థగితం. इतः प्राक् संसदीय कार्यमंत्री किरण रिजिजु उदघोषयत् यत् सर्वकारः नीट प्रश्नपत्र गोप्यताभंग विषये सर्वविधां विचार विनिमयं कर्तुं पूर्ण

ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, తర్వాత 7:00 మార్కెట్ ధరలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో వ్యవసాయ రంగంపై ఎల్లినో ప్రభావం, జాగ్రత్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చూడి పశువుల పోషణలో మెలకువలు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం రిలే. 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం రిలే. 9:30 చిత్రగీతాలు. పది గంటలకు రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. 6:35 రైతు సమాచారంలో చేపల పెంపకంలో ప్రోబయాటిక్ విధానం, ఈ అంశం గురించి వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో నవజాత శిశువు నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు జరిగే శస్త్రచికిత్స గురించి డాక్టర్ వెంకట నవ్యశ్రీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. 7:30 చిత్రగీతాలు. 7:45 యువ కిషోరం చంద్రశేఖర్ ఆజాద్ ప్రసంగం వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుండి. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బిస్మిల్లా ఖాన్ గారి షహనాయి వాదనం వింటారు. చిత్రగీతాలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంలో రిలే. 1:50 ఉర్దూలో వార్తలు, తర్వాత 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ వార్తా కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట పునఃప్రసారం. 5:00 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 ప్రేమ్ కుమార్ బృందం పాడిన జానపద గేయాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, తర్వాత 7:00 మార్కెట్ ధరలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హైబ్రిడ్ నేపియర్ గడ్డి, ఈ అంశం గురించి వివరాలు వింటారు. గొర్రెల్లో మేకల్లో నట్టల నివారణ, అనంతరం

బిందు సేద్యం ప్రాముఖ్యత. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 కిన్నర హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. తొమ్మిది గంటల 15 నిమిషాలకి స్పాట్లైట్. 9:30 జాతీయ రూపకం. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కొరకొరమిసాలతో కొదమకొదమాడుగులతో మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989697 6.
2: మరొక నెంబర్ 7989707158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.

0: మరుపురాని ఆ మధుర క్షణాలు,
1: మీ మాటలు మా పాటలు,
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారం అవుతుంది హైదరాబాద్ కేంద్రంలో రిలే.

0: వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మనం ఎండాకాలంలో ప్రవేశించే సమయంలో పశుగ్రాస పంటల సాగును ఏ విధంగా చేసుకోవాలి, రైతులు ఎటువంటి విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే పశువులకు మేత కొరత, పచ్చి మేత కూడా దొరికే అవకాశం లేనందున ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా నీరావరి సాగు నీటి వనరులు ఉన్నందువల్ల పశుగ్రాస పంటలు కూడా కొంత సాగు చేసుకుని రైతులు చక్కటి పాడి పరిశ్రమకు కానీ మాంసాభివృద్ధి కానీ పోయించుకోవాలని ఈ విధంగా మనకు వివరాలు అందిస్తున్నారు. గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కావున వాటిని విత్తున్నప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. నాణ్యత గల అధిక పచ్చిమేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50% పూత దశలో కోసుకోవాలి. పశువుల మేతలో 300 గడ్డి జాతి పశుగ్రాసముతో పాటు 1 వంతు పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వలన అధిక పోషక విలువలున్న పచ్చిమేత ప్రతి పశువుకు లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు తీసుకునే ఆహార పరిమాణము పెరుగుతుంది, అంతేగాక పశుగ్రాస నష్టము కూడా తక్కువగా ఉంటుంది. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించుకోవాలి, లేనిచో పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ప్రత్యేకంగా జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాతనే పశుగ్రాసముగా ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పొలం చుట్టూ పశుగ్రాస చెట్లైనా సుబాబుల్, అవిసె మొదలైనవి పెంచడం వలన వేసవి కాలంలో పశువుల మేతను సమృద్ధిగా అందించవచ్చు. అంతేకాకుండా మన పరిసరాలలో లభించే పశుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ, దేవకాంచనము, దురిశెన, ఇప్ప, రావి, మరిచెట్టు, మునగ, సీమచింత, నెవలి, గంగిరేగు వంటి చెట్లను ఉపయోగించుకుని వేసవిలో పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. లూసర్నులో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమాజితాఫిర్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం ఆ యొక్క బంగారు తీగను మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇక పంట మార్పిడి కూడా చేసుకోవాల్సిన అవసరము ఉందని కూడా తెలియజేస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారి చేసే రసాయన మందులను కోతకి 15 నుండి 20 రోజుల ముందే పిచికారి చేసుకోవాలి, లేకపోతే మందు అవశేషాలు పశువులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లను మొదటి కోత 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజుల వ్యవధిలో కోసుకోవాలి.

ఈ గ్రాసములో 3 సంవత్సరాల తర్వాత దుబ్బుకు 50 నుండి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్ని పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. ఇక స్టైలో గడ్డి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఒక రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉన్నందున ఓట్స్ పంటను పశుగ్రాసంగా సాగు చేసుకుని 2.5 నెలల్లో 14 నుండి 16 టన్నుల పచ్చిమేత దిగుబడిని పొందవచ్చు. వేసవికాలంలో సాగు చేసుకోవటానికి పశుగ్రాసపు సజ్జ అనువైన పంట. తక్కువ తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో ఎకరాకి 30 టన్నుల దిగుబడినిస్తుంది. పచ్చిక బయళ్లు, బీడు భూములను సిల్వి ఫాక్చర్గా పశుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్వి ఫాక్చర్ అంటారు. అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్, అవిసే, ఇప్ప చెట్టు మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచుకొని వాటిలో గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రా, నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గిరిగడ్డిలను, పప్పు జాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి, స్టైలోలను అంతర పంటలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఉపయుక్తంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు తెలియచేస్తూ ఉన్నారు. ఇక సమీకృత దానాకు ప్రత్యామ్నాయంగా కూడా అజొలాని ఏ విధంగా మనం పెంచుకోవాలి, తయారు చేసుకోవాలి, ఈ పశువుల పోషణకు, చక్కటి పాల ఉత్పత్తికి, ఇక మాంస ఉత్పత్తికి కానీ ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దానాను వాడటం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజొల్లాను ఉపయోగించుకోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడు, నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. దీనికి వేర్లు, కాండము లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని పోషకాల గని అని అంటారు. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరం అంతగా లేకుండా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో చౌకగా అధిక దిగుబడితో సాగు చేసుకునవచ్చును. 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానము. అజొల్లాను దానాతో పాటుగా 1.5 కిలోల నుండి 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతాయి. ఇక హైడ్రోపోనిక్ విధానంలో కూడా పశుగ్రాసలను సాగు చేసుకోవచ్చని ఈ వివరాలు మనకు అందిస్తున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతిని హైడ్రోపోనిక్స్ అంటారు. ఇటీవల కాలంలో పశుగ్రాసాన్ని హైడ్రోపోనిక్స్ పద్ధతితో పెంచడం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోపోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ పద్ధతిలో మామూలుగా పెంచే పశుగ్రాసాల సాగు కంటే 10లో 1 వంతు భాగం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ విధానంలో మొక్కజొన్న, సజ్జ, ఓట్స్, బార్లీ మొదలైన ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో పాటు బొబ్బర్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పశుగ్రాసం పెంచుకోవడానికి మొక్కజొన్న అన్నిటికన్నా అనువైన పంట. మొలక వచ్చిన విత్తనాన్ని చిన్న చిన్న ట్రేలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద నీటిని సన్నని తుంపర రీతిలో ట్రేలపై సమయానుసారంగా పిచికారి చేస్తూ పెంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ గ్రాసం కోసం రైతు సోదరులు వెదురు, ఇనుము, అల్యూమినియం అరలను తక్కువ ధరలో చేసుకుని ప్రతి అరకి నీటి తుంపర సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. నీరు ప్రతి 2 గంటలకి తుంపర పద్ధతిలో ఇచ్చేటట్టు ఒక నీటి ట్యాంకు, మోటారు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ ధరలో హైడ్రోపోనిక్ పశుగ్రాసాన్ని సాగు చేయే యంత్రాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రేలలో 9వ రోజుకి 25 నుండి 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చాపలా చుట్టి పశువులకు నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రేలలో మళ్లీ మొలక వచ్చిన విత్తనం వేసుకుని ఇంకో దఫాకు హైడ్రోపోనిక్ గ్రాసాన్ని సాగు చేసుకోవాలి. ఈ విధానంలో నిరంతరంగా గ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక పశువుకి రోజుకి 10 నుండి 20 కిలోలు హైడ్రోపోనిక్స్ పశుగ్రాసాన్ని మేపవచ్చు. ఈ పద్ధతిలో 1 కిలో విత్తనం నుంచి దాదాపు 5 రెట్లు, అంటే కనీసం 5 కిలోలు పచ్చిమేత వస్తుంది. హైడ్రోపోనిక్ పశుగ్రాసము 9.4% ముడి మాంసకృతులు, 2.5%

0: మూడిక్రొవ్వు 50.1% పీచు పదార్థం, అలాగే 2.5% ధాతు పదార్థం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. హైడ్రోఫోనిక్ పసుగ్రాస సాగులో ముఖ్యమైన సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. ఒక పాలిచ్చే పశువుకి గరిష్టంగా 20 కిలోల హైడ్రోఫోనిక్స్ మేత పెట్టొచ్చు. 1 కిలో మొక్కజొన్న గింజల నుండి దాదాపు 5 కిలోల పశుగ్రాసం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు 4 కిలోల విత్తనం నానబెట్టాలి. విత్తనాన్ని నానబెట్టిన 2వ రోజు మండ కట్టుకుని 3వ రోజు మొలక వచ్చాక ట్రేలలోకి పరుచుకోవాలి. 1 చదరపు మీటర్ల ట్రేలలో 2.2 కిలోల గింజలు సరిపోతాయి. తుంపర పద్ధతిలో నీటినిచ్చేటప్పుడు ఆ నీటిలో చౌడు లేకుండా చూసుకోవాలి. లేని ఎడల రంధ్రాలు ఉప్పు పట్టి మూసుకుపోతాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం. వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతుందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీసింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్కి చేరుకున్నారు. నీట్ ప్రశ్నపత్ర లీకేజ్తో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2:00 రెండోసారి వాయిదా పడ్డ తర్వాత లోక్సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు నీట్ సమస్యపై మరోసారి నినాదాలు చేశాయి. గందరగోళం మధ్య వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేస్తూ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహిళా ఎంపీలను లక్ష్యంగా చేసుకుని కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకరమైన, పార్లమెంటరీ నిబంధనలకు విరుద్దమైన వ్యాఖ్యలు చేశారని, ఆ విషయాన్ని అధికారికంగా సభ దృష్టికి తీసుకొచ్చామని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి తెలియజేశారు. ఈ సంఘటన అభ్యంతరకరమైందని, సభ గౌరవ మర్యాదలకు విరుద్దమని ఆయన అభివర్ణించారు.
2: శ్రీ కళ్యాణ్ బెనర్జీ నే హమారి మహిళా సంసదో కే సాథ్ అసంసదీయ భాషా ఏవం అసంసదీయ టిప్పణియా కీ హై జిస్కీ లిఖిత శికాయత్ మాననీయ అధ్యక్ష జీ కో ప్రాప్త్ హువా హై యే సదన్ కీ గరిమా కే విరుద్ధ హై.
1: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11:00 లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నపత్రం కేటాయింపు చేపట్టడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థి నిరసన సమస్యను ప్రస్తావించారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12:00 వరకు ముందు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం 12:00 తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ సమస్యపై ప్రతిపక్షాలు మరోసారి నిరసన తెలియజేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా మళ్లీ ప్రతిపక్షాలను కోరారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని ఆయన సభలో స్పష్టంగా చెప్పారు. అయితే ఏ చర్చ అయినప్పటికీ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన అన్నారు.
3: पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय, सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए.
1: సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2:00 వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మూడో వాయిదా అనంతరం మధ్యాహ్నం 3:00 సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన కొనసాగించాయి. ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని, సభ నిర్వహణలో ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులు విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆలపించారు. కాంగ్రెస్ పార్టీ ముందు చర్చకు సుముఖత వ్యక్తం చేసి ఆ విషయాన్ని చైర్మన్ కు తెలియజేసిందని, ఇప్పుడు కొత్త షరతులు ప్రవేశపెట్టి కొత్త అంశాలు లేవనెత్తుతూ చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని

0: రిజిజు ఆరోపించారు. గందరగోళం మధ్య డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైనప్పుడు సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ యువజనుల మనోభావాలు ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సహానుభూతితో వ్యవహరిస్తోందని, విద్యార్థులు ప్రస్తావించే ప్రతి అంశాన్ని వినడానికి పరిష్కరించడానికి సిద్దంగా ఉందని చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సోమవారం నాడు పార్లమెంటు వైపు మార్చ్ చేస్తున్న నిరసనకారులపై విపరీతమైన బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని అన్నారు.
1: అత్యంత దుర్భాగ్యపూర్ణ హై కి హమారే దేశ్ కి ఛాత్రో ఔర్ నౌజవానో కో కుచ్ లోగ్ అప్నే రాజనీతిక్ స్వార్థో కి పూర్తి కే లియే ఏక్ రాజనీతిక ఔజార్ కే రూప్ మే ఇస్తేమాల్ కర్నే కా ప్రయాస్ కర్ రహే హై. ప్రధానమంత్రి మోదీ జీ కే నేతృత్వ మే హమారీ సర్కార్ విద్యార్థియో ఔర్ నౌజవానో కి ఆకాంక్షాఓ కో పూరా కర్నే ఔర్ ఉన్కే కళ్యాణ్ కే ప్రతి పూరీ తరహ్ సే ప్రతిబద్ధ హై. హమారే ఛాత్రో కి హర్ చింతా కో సున్నా ఉస్కా సమాధాన్ కర్నా యే హమ్ సబ్ కి జిమ్మేదారీ.
0: బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల నుంచి ఢిల్లీ హైకోర్టు ఈ రోజు వివరణ కోరింది. 4 వారాల గడువిచ్చింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో ప్రాణనష్టం సంభవించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనలను ఫేక్ అని పేర్కొంటూ నిరసన సమయంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఢిల్లీ పోలీసులు ధృవీకరించినట్లు తెలియజేసింది. నీట్ పేపర్ లీక్ రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో హైదరాబాద్ మధ్య ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ నాంపల్లి వద్ద ఇరుపక్షాల గ్రూపులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలతో సహా వినియోగదారులందరికీ సురక్షితమైన, నమ్మదగిన, బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ అందించడమే ప్రభుత్వ విధానాల లక్ష్యమని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ, డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ ను నియంత్రించేందుకు చట్టపరమైన ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమలు చేశామని చెప్పారు. ఈ చట్టం పిల్లల ఆన్లైన్ గోప్యతను రక్షించడానికి ఒక చట్టపరమైన వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. పిల్లల వ్యక్తిగత వివరాలను ప్రాసెస్ చేసేందుకు తల్లిదండ్రుల సమ్మతినేది తప్పనిసరి చేస్తుందని, అలాగే ట్రాకింగ్, ప్రవర్తన పర్యవేక్షణ లేదా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనల వంటి వారి శ్రేయస్సుకు హాని కలిగించే పద్దతులను నిషేధిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మెరుగైన నిర్వహణ ద్వారా రైలు భద్రతను బలోపేతం చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో చెప్పారు. భద్రతా సంబంధిత కార్యకలాపాలపై 2013-14 పెట్టిన ఖర్చు సుమారు 39,000 కోట్ల రూపాయల నుంచి 2026-27 నాటికి 120,000 కోట్ల రూపాయలకు పెరిగిందని వైష్ణవ్ తెలియజేశారు. లోకో పైలట్ల అప్రమత్తతను మెరుగుపరిచేందుకు అన్ని లోకోమోటివ్లను విజిలెన్స్ కంట్రోల్ డివైజెస్ తో అనుసంధానం చేసినట్లు కూడా ఆయన చెప్పారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా జ్యుడిషియల్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన సభ్యులుగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో లాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈరోజు ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన పోలీసుకు నివాళులర్పించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. సిక్కింలోని నామ్చి జిల్లా సమర్దుంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం లోపల గాలింపు బృందాలు మరో 8 మృతదేహాలను గుర్తించాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యం కాలేదు. దృగ్గోచరిత సరిగ్గా లేని కారణంగానూ, మీథేన్ గ్యాస్ లీకేజ్ కారణంగానూ సహాయ రక్షణ చర్యలు సవాలుగా మారాయని అధికారులు తెలియజేశారు. ఇంతవరకు ఈ ప్రమాదంలో 13 మృతదేహాలను వెలికితీశారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భాగంగా చాంగ్జౌలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32

లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మన దేశానికే చెందిన ఉన్నతి హుదాను ఓడించి రెండో రౌండ్ లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 11వ ర్యాంక్ క్రీడాకారుడు ఆల్బీ ఫర్హాన్ ఓడించి రౌండ్ ఆఫ్ 16 లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతి ఉందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పివి సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై ఎల్ నినో ప్రభావం, జాగ్రత్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కొలపాక శంకరరావు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈ మధ్య కాలంలో వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేదు. వర్షాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పడుతూ ఉన్నాయి. అనుకున్న సమయంలో పడట్లేదు. ఇదంతా కూడాను మరి అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక కొత్త పదాన్ని మనం వాడుకలోకి తీసుకొచ్చాం, ఎల్ నినో. మరి అసలు ఎల్ నినో అంటే ఏంటి? రైతుకి దీనికి ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంటి? దీని ప్రభావం మరి వ్యవసాయం పైన, అలాగే పంటల పైన, వాతావరణ పరిస్థితి పైన ఏ విధంగా ఉండబోతుంది? మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయంగా మనం పూర్తి వివరాలు సేకరించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారిని ఆకాశవాణికి సాదరంగా ఆహ్వానించాం. నమస్కారం అండి భరత్ గారు.
3: నమస్తే.
2: ఎల్ నినో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వాడుకలో వింటున్నటువంటి పదం. రైతులు దీన్ని ఎక్కువగా వాడుతున్నారు, దీన్ని బట్టి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఎల్ నినో అంటే ఏంటి సార్ ఇది?
3: ఎల్ నినో అనేది 2014 వచ్చిన తర్వాత, మళ్ళీ 2026 రైతులు ఎక్కువగా భయానికి గురవుతున్న విషయం ఏమైనా ఉందంటే ఎల్ నినో. ఎల్ నినో అనేది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది మధ్య ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు వ్యత్యాసం ఉండడం వల్ల అది నైరుతి ఋతుపవనాల మీద ప్రభావం చూపించేసి మనకు వర్షాలు తక్కువగా నమోదవుతాయని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ వారు కూడా ఎప్పటికప్పుడు రైతులను, అదేవిధంగా ప్రభుత్వాలని వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఎల్ నినో అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
2: భూ ఉపరితలపైన వాతావరణము, సముద్ర ఉపరితలపైన వాతావరణం, రెండింటిలో వ్యత్యాసం అనేది ఏర్పడడానికి ప్రధానమైన కారణాలు ఏ విధంగా ఉంటాయి?
3: భూ ఉపరితలము, నీటి ఉపరితలం, మనం చూసుకున్నట్టయితే నీటి ఉపరితలంలో దాని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీరు అనేది తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లగా అవ్వదు. అదే భూమి అయితే తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లగా పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే 15 ఒకసారి పసిఫిక్ మహాసముద్రంలో ఇది భూ ఉపరితలంలో వ్యత్యాసం రావడం వల్ల, టెంపరేచర్స్ ఎక్కువడం వల్ల అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. అల్పపీడనం ఏర్పడడం వల్ల వర్షాలు ఆ సముద్రం మీదనే పడడం వల్ల భూ ఉపరితలం మీద వర్షం లేదు, ఋతుపవనాలని అడ్డగించి మనకు వర్షాలు తక్కువ పడడానికి ఆస్కారం ఉంది.
2: అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వర్షాలపైన ప్రభావాన్ని చూపుతుందంటారా?
3: ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కరువు రావడానికి ఆస్కారం ఉంది. ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ కరువు రావడానికి అవకాశం ఉందనేది కూడా మనము భారత వాతావరణ శాఖ వారు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూసినట్లయితే మన రాష్ట్రం మొత్తంలో దాదాపుగా 30-40% లోటు వర్షపాతం ఇప్పటి వరకు, జూలై వరకు లోటు వర్షపాతం

నమోదవుతుంది. ఖమ్మం జిల్లాలో మనం దాదాపుగా 36% లోటు వర్షపాతం నమోదైంది. 34% భద్రాద్రి కొత్తగూడెంలో లోటు వర్షపాతం అనేది నమోదైంది. పోయిన సంవత్సరంలో 2025లో చూసుకున్నట్టయితే జూలై మాసం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపుగా అధిక వర్షపాతం 21% అధిక వర్షపాతం నమోదవడం జరిగింది. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపు 16% అధిక వర్షపాతం అనేది నమోదైంది. పోయినసారి కంటే పోల్చుకుంటే ఈసారి చాలా ఎక్కువగా మనము లోటు వర్షపాతం అనేది మనం చూస్తున్నాం. దీనివల్ల పంటల ప్రణాళికలో కావచ్చు, పంట యొక్క దిగుబడిలో కూడా చాలా వ్యత్యాసం.

0: అని గమనించడం జరిగింది. ఇది ఈ సంవత్సరం వచ్చిన ఎల్నినో అనేది సూపర్ ఎల్నినో అనేది, అంటే ఎక్కువ లోటు వర్షపాతం రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఆగస్టు సెప్టెంబర్ మాసంలో కూడా చాలా 50-60% లోటు వర్షపాతం నమోదు అవడానికి ఆస్కారం ఉందనేది కూడా మన భారత వాతావరణ శాఖ, అదేవిధంగా వాతావరణం మీద చేస్తున్న శాస్త్రవేత్తలు, అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వివిధ రకాల భారత పరిశోధన సంస్థలు కూడా చెప్పడం జరుగుతుంది.
1: అంటే కొన్ని ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి విశ్లేషకుల అభిప్రాయం మేరకు ఎల్నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాలలో అధిక వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అంటున్నారు. దాంట్లో మన భారతదేశం లేకపోవచ్చు, మనకు అల్ప వర్షపాతమే నమోదవుతుందనే సూచికలు చెబుతూ ఉన్నాయి. మరి కొన్ని ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో అధిక వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటారా?
0: అంటే అధిక వర్షాలు కొన్ని దేశాల్లో పడడానికి ఆస్కారం ఉంది. నైరుతి ఋతుపవనాల మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మనకు ఉత్తర మధ్య పసిఫిక్ మహాసముద్రంలో భూపరితలంలో టెంపరేచర్స్ పెరగడం వల్ల మనకు ఏదైతే అల్పపీడనం అనేది ఏర్పడుతుంది, టెంపరేచర్స్ పెరిగే కొద్దీ పీడనం అనేది మనకు తగ్గుతుంది. తగ్గినప్పుడు అల్పపీడన ద్రోణి ఏర్పడడం వల్ల వర్షం అక్కడే పడడానికి ఆస్కారం ఉంది. అంటే మనకు రెండు విషయాలు, ఒకటి ఎల్నినో, రెండోది లానినో. లానినో అనేది లానినో ఏర్పడడం వల్ల ఎక్కువ వర్షాలు రావడానికి ఆస్కారం ఉంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలు మన అదేదైతే పసిఫిక్ మహాసముద్రంలో నమోదవడం వల్ల ఎక్కువ వర్షాలు మనకు రావడానికి ఆస్కారం ఉంది భారతదేశానికి. ఇది ఎల్నినో ద్వారా ఏంటంటే మనకు ఎక్కువ ఉష్ణోగ్రత భూపరితలంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఏర్పడడం వల్ల మనకు నైరుతి ఋతుపవనాల మీద ఎఫెక్ట్ జరగడానికి ఆస్కారం ఉంది. జూన్ 6 గద్వాల జిల్లాలో నైరుతి ఋతుపవనాలు మనకు ఎంటర్ అయ్యాయి. దాని తర్వాత జూన్ 23 వరకు మొత్తం రాష్ట్రం మొత్తం ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. అయినా కానీ సరైన వర్షపాతం అనేది నమోదు అవ్వలేదు. దానికి ముఖ్య కారణం ఎల్నినో ఎఫెక్ట్ అనేది మనం ఆల్రెడీ మన వర్షపాతము, అదేవిధంగా నమోదైన వర్షపాతం, అదేవిధంగా లోటు వర్షపాతం దాదాపుగా 30-40% కూడా ఏర్పడ్డాము. అది కూడా మనము చూస్తున్నాం కాబట్టి దీని ఎఫెక్ట్ అనేది చాలా పెద్ద ఎత్తులో ఉందనేది మా శాస్త్రవేత్తలు, అదేవిధంగా వివిధ రకాల వాతావరణ నిపుణుల అంచనా.
1: ప్రధానంగా వ్యవసాయంపై దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? రైతులు చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అత్యల్ప వర్షం మనకి నమోదవుతుంది కాబట్టి మరి కాలానుగుణంగా పంటలు పండించలేని సందర్భాలు ఏర్పడుతున్నాయి. పంట దిగుబడి కావచ్చు, పంటను రక్షించుకోవడం కావచ్చు, పంట ఎదుగుదల కావచ్చు, దీనిపైన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది?
0: మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్నినో ఏదైతే ప్రభావం వల్ల పంటల సరళిలో, అదేవిధంగా పంట ప్రణాళికలు కూడా చాలా పెద్ద ఎత్తులో మార్పులు సంభవించాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే మన ఉమ్మడి జిల్లా, ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా పండే పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న, అపర పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే మనకు దాదాపుగా ఖమ్మంలో 236,000 ఎకరాల్లో మనకు పత్తి సాగైతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 225,000 ఎకరాల్లో పత్తి సాగైతుంది. వరి సాగు కూడా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపుగా 230,000 ఎకరాల్లో వరి సాగు ఉంది నార్మల్ ఏరియా. అదేవిధంగా మనం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో 195,000 ఎకరాల్లో మనకు నార్మల్ ఏరియా అనేది వరి సాగులో ఉంది. మొక్కజొన్న చూసుకుంటే 95,000 ఎకరాల్లో మనకు భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది, 20,000 ఎకరాల్లో మనకు ఖమ్మం జిల్లాలో ఉంది. అపర పంటలు 20,000 ఎకరాల్లో సాగు కొత్తగూడెం భద్రాద్రిలో ఉంది. మన దగ్గర కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్తి పంట ఎక్కువగా ఆల్రెడీ వాళ్ళు విత్తనాలు వేయడం జరిగింది. అక్కడ చూసుకుంటే కొంత ఒక 5-10% ఏదైతే పత్తి పంటల విత్తనం వేయడంలో కొంత వ్యత్యాసం జరిగినా కానీ దాదాపుగా 90-95% పత్తి విత్తనాలు వేశారు రైతులు పంట పొలాల్లో ఉన్నది. వరి చూసుకున్నట్టయితే వరిలో ముఖ్యంగా మనం నాట్లు చాలా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే ఎక్కువగా నాగార్జునసాగర్ ఆయకట్టు కింద కూడా ఎక్కువగా మనము వరి సాగు చేయడానికి అనుకూలమైన ప్రదేశాలు కాబట్టి పైన వర్షపాతం నమోదయ్యి మనకు ముఖ్యంగా తెలంగాణకు నీటిని అందించే కృష్ణా బేసిన్లో ఉన్న శ్రీశైలం కావచ్చు, జూరాల కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా శ్రీశైలంలో మనకు 215 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 41 టీఎంసీలే దాంట్లో నీరు ఉండడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో. నాగార్జునసాగర్లో చూసుకున్నట్లయితే 312 టీఎంసీల కెపాసిటీ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 136 టీఎంసీలో మనకు నీరు అనేది దాంట్లో స్టోర్ అయి ఉంది. పైన ఉన్న కృష్ణా బేసిన్లో ఉన్న ముఖ్యంగా ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, అదేవిధంగా జూరాల కావచ్చు, ఆల్మట్టి 125 టీఎంసీలు ఉంటే దాదాపుగా 105 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. పైనుంచి ఒక 50-60,000 క్యూసెక్ల వరద అనేది దాంట్లో చేరడం జరుగుతుంది. నారాయణపూర్ కూడా ఇంకో 15 టీఎంసీలు ఉంటే అది కూడా అవుతుంది. ఒక 2-3 పైన కురుస్తున్న వర్షాలకు వరద విపరీతంగా రావడం, 50-60,000 క్యూసెక్ల నీరు అనేది మనము ఆల్మట్టిలో చేరుతుంది. ఇంకో 2 రోజుల్లో ఆల్మట్టి నిండి నారాయణపూర్ నుంచి జూరాలకు నీరు రావడం, శ్రీశైలానికి కూడా

0: విడుదలనే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి కాబట్టి నాగార్జునసాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు. కాబట్టి రైతులు ఖమ్మం జిల్లాలో ఎవరైతే రైతులు ఉన్నారో వారు వరి సాగు చేయకపోవడమే మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని మనం ఏదో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కువ నీరు మనకు వర్షపాతం రాకపోవడం, పైన రిజర్వాయర్స్ నుంచి నీళ్లు రాకపోవడం వల్ల వేయకపోవడం జరిగింది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా చేసుకోవాలి, ఉన్న పంటలను ఏ విధంగా కాపాడుకోవాలనేది మనం కృషి విజ్ఞాన కేంద్రం ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ శాఖ సంయుక్తంగా చేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, జిల్లా మంత్రులు అందరూ సంయుక్తంగా కలిసి అధికారులతో కలిపి ఏదైతే రివ్యూ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తా, ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్, వెటనరీ శాస్త్రవేత్తలతో సంయుక్తంగా, ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, వీరంతా సంయుక్తంగా రివ్యూస్ నిర్వహించడం, సీజనల్ కండిషన్ ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయడం, దాన్ని బట్టి ప్రత్యామ్నాయాల పంటలు వేసుకోవాలనేది కూడా మేము మా వైపు నుంచి చెప్పడం జరుగుతుంది.
1: బాగుందండి. ఇదంతా కూడా పంటల విషయానికి వస్తే మరి పశుజాతి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉండిపోతుంది కదా, అది ఏ విధంగా అంటారు?
0: అంటే మనకు ముఖ్యంగా పశుజాతి మీద కూడా ఎక్కువ రాబోయే కాలంలో ఇదే విధంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు లేకపోతే తాగడానికి నీరు కూడా అందని సిచ్యువేషన్ అనేది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఉన్న నీటిని మనము సద్వినియోగపరచుకోవాలి. ముఖ్యంగా వరి వేసుకునే రైతులు మనము వరి పంటను వేసుకోకపోవడమే ఉత్తమం. మనకు నీటి సదుపాయం ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత వరి పంటను వేసుకోవాలి. వరి పంట వేసుకున్నా కానీ మనము ఏదో తక్కువ పంట కాలం ఉన్న కేఎన్ఎం 1638, కేఎన్ఎం 7715, అదేవిధంగా ఆర్ఎన్ఆర్ 1508 అనే రకము, హెచ్ఎండి రకము, జయశ్రీరామ్ రకం అనేది వీటిని వేసుకోవాలి. ఎక్కువ పంట కాలం ఉన్న రకాలని కూడా మనం వేసుకోకపోవడమే ఉత్తమం. వరిలో చూసుకుంటే ముఖ్యంగా జూలై 20 కాబట్టి నారు పోసుకోవడానికి కూడా సరైన సమయం అనేది మనకు ఇప్పుడు లేదు. కాబట్టి నేరుగా వెజ్జలే పద్ధతులు, డ్రమ్ సీడర్ ద్వారా కావచ్చు, వెజ్జలే పద్ధతుల ద్వారా మనం వరి వేసుకున్నట్టయితే కొంత రైతుకి ఇప్పుడు వచ్చే వర్షాలు బట్టి వేసుకుంటే కొంత బాగుంటుంది. పత్తి పంటను కాపాడుకోవడానికి ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా మనము బెట్ట పరిస్థితులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కొన్నిసార్లు ఎక్కువ అధిక వర్షపాతం కూడా నమోదవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీని నుంచి మనం ఎక్కువ పంట పత్తి ఉంది, దాదాపుగా 4-4.5 లక్షల ఎకరాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు చేసుకోవాలి. ముందుగా అంతర్కృషి చేసుకోవడం, ఇంటర్ కల్టివేషన్ చేసుకున్నట్టయితే మనము కలుపుని నివారించుకున్న తర్వాత వారం నుంచి 10 రోజుల వరకు మనకు బెట్ట పరిస్థితులు ఏర్పడినట్టయితే పత్తి పంటను కాపాడుకోవడానికి 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ అనేది మనము పిచికారీ చేసుకున్నట్టయితే మన బెట్ట పరిస్థితుల నుంచి పత్తి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ ఎక్కువ అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల కూడా మనకు ఎక్కువగా ఏదైతే రసం పీల్చే పురుగుల ఉధృతి పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ముఖ్యంగా పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ముఖ్యంగా తామర పురుగులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే మనము తెల్లదోమ కావచ్చు, అదేవిధంగా జాసిర్స్ కావచ్చు, ఇవన్నింటిని మనం కంట్రోల్, రసం పీల్చే పురుగును కంట్రోల్ చేసుకోవడానికి థయోమిథాక్సమ్ కావచ్చు, ఎస్పేట్ కావచ్చు, అదేవిధంగా మనము పెప్రోనిల్ 2 ml కావచ్చు, వీటిని స్ప్రే చేసుకుని దీంతోపాటు వేప నూనె 999 1 లీటర్ వాటర్ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. మొక్కజొన్నలో కూడా ఎక్కువగా మనము కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా మనకు ఉంది. కాబట్టి రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవడం, సరైన వర్షపాతం రాకపోవడం వల్ల వర్షం ద్వారా ఆకుల మీద ఉన్న పురుగులు కావచ్చు ఇవన్నీ కొట్టుకోపడానికి అవకాశం ఉంది. కాబట్టి కత్తెర పురుగు ఉధృతి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ముందుగా ఎక్కువ ఖర్చుతో కూడిన మందులు వేసుకోకుండా సున్నంలో కొంత ఇసుకను కలుపుకొని మనం ముగ్గులో వేసుకున్నట్టయితే కత్తెర పురుగు స్టార్టింగ్లోనే మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ అప్పుడు కూడా కంట్రోల్ అవ్వకపోతే క్వారంటైన్ పురుగులు మనము చేసుకుంటే కాట్రాఫైడోక్లోరైడ్ని పిచికారీ చేసుకున్నట్టయితే కత్తెర పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావంలో ఎటువంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి, ఎప్పటి వరకు ఏ పంటలు వేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా మనం ఏదైతే పత్తి పంట జూలై 20 వేసుకోవడానికి అనుకూలమైన పంట కాదు. కాబట్టి 20 రైతులు పత్తి పంటను వేసుకోకపోవడమే ఉత్తమం. జూలై 30 వరకు పెసర, మినుము, బొబ్బర్లు, నువ్వులు వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పెసర పంట చాలా ఉత్తమమైన పంట. ఎవరైతే రైతులు 65-70 రోజుల పంటకాలం 2-3 తళ్ళు ఉంటే మనకు పంటను పండించుకోవడానికి ఆస్కారం ఉంది. 7-8 క్వింటాలు మనము పెసరలో మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పెట్టుబడి ఖర్చు కూడా 10-15,000 రూపాయలే ఉంటుంది. దాదాపుగా 20-25,000 రూపాయల వరకు మనకు ఆ పంట వేసుకున్నట్టయితే మిగలడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ పంటలు స్వతహాగా బొబ్బర కావచ్చు, పెసర కావచ్చు, మినుము కావచ్చు, ఇవి స్వతహాగా

0: నత్రిని స్థిరీకరింపజేయడానికి ఉపయోగపడే మొక్కలు వాతావరణం నత్రిని భూమిలో స్థిరీకరింపజేస్తాయి. కాబట్టి భూసారం పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వరి వేసుకోవాలని ఎదురుచూసే రైతులు నీటి సదుపాయం లేక ఈ పంటలు వేసుకున్నట్టయితే, పెసర కావచ్చు మినుము కావచ్చు వేసుకున్నట్టయితే మీకు మంచిగా జరుగుతుంది. ఈ బెట్ట పరిస్థితుల్ని, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకునే ఇంకో పంట కంది పంట. కంది పంట దాదాపుగా మనము 15 వరకు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. దీంట్లో కూడా మంచి మంచి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. టీడీఆర్జీ 59, పిఆర్జీ 176, 158 అనే రకాలు కూడా, డబ్ల్యూఆర్జీ 97 అనే రకము, ఎంఆర్జీ 255 అనే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 15 తర్వాత కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అది కూడా సాలుకు సాలుకు మొక్కకు మొక్కకు కొంత స్పేసింగ్ తగ్గించుకొని మనం వేసుకున్నట్టయితే కంది పంట వేసుకోవడానికి ఉత్తమమైన పంట. దీంతోపాటు తక్కువ పంట కాలంలో వచ్చే రకాలు ఉలవలు వేసుకోవచ్చు, బొబ్బర్లు వేసుకోవడానికి అవకాశం ఉంది, ఆముదం వేసుకోవచ్చు, పొద్దుతిరుగుడు వేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ పంటల వైపు రైతులు మొగ్గు చూపినట్టయితే బాగుంటుంది. ఈ నీటి ఎద్దడిని, అదేవిధంగా ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా సంభవించే ఆపత్కర పరిస్థితులను కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులు వరి పంటను తగ్గించుకొని, ఎందుకంటే వరి పంట ఎక్కువ వేసుకున్నట్టయితే గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది, ఉన్న రిజర్వాయర్స్లో నీరు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత తాగడానికి నీరు కూడా, కొన్ని పట్టణాలకు కూడా నీరు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఎలక్ట్రిసిటీ కూడా ఈసారి ప్రొడక్షన్ జల విద్యుత్ అనేది తక్కువగా అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నీటి నిల్వలు లేవు కాబట్టి దాని ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ తక్కువ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి రైతులు ఈ విషయాలను గమనించి ముఖ్యంగా కొన్ని చర్యలు, ఆరుతడి పంటలను వేసుకున్నట్టయితే బాగుంటుంది. వాతావరణంలో మార్పులు కూడా అనుగుణంగా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఆలోచించాలని మేము కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మేము చెప్తున్నాం.
1: బాగుందండి మరి డాక్టర్ గారు. ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా తీసుకోవాలి, నీటి లభ్యత తక్కువగా ఉన్న సందర్భాలలో ఎలాంటి పంటలు వేసుకుంటే దిగుబడి సాధించి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండే వెసులుబాటు ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా మా రైతు సోదరులందరికీ వివరించినందుకు ధన్యవాదాలు. మా స్టూడియోస్కి విచ్చేసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం జాగ్రత్తలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరారావు. కార్యక్రమంలో మరొక అంశం, చూడు పశువుల పోషణలో మెళకువల గురించి ప్రసంగం వింటారు.
3: పాడి పశువులు పోషణ సంవత్సరం పొడుగునా ఆదాయాన్నిచ్చే చక్కటి వృత్తి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడకుండా వ్యవసాయంతో పాటు ప్రతి రైతు పశుపోషణ నిర్వహిస్తేనే గిట్టుబాటు అవుతున్నది. ఈనాటి వర్షాభావ పరిస్థితుల రీత్యా పశుపోషణపై రైతులు ఎంతో అవగాహన పెంచుకున్నట్టయితే మనకు వ్యవసాయంలో వచ్చినటువంటి నష్టాలని పాడి పరిశ్రమ ద్వారా దాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు పాడి పశువులను పెంచుకున్నట్టయితే మనం వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులు వివిధ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. దానికి గాను మనకు ఉన్నటువంటి పశువులన్నింటినీ చూడు కట్టించుకున్నట్టయితే సకాలంలో ఈని మనకి సంవత్సరం పొడుగుతా ఆదాయం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతులు తనకున్న పశువుల్ని సకాలంలో చూడు కట్టించుకున్నట్టయితే మంచి ఆదాయాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చూడు కట్టించడంతో పాటు చూడు పశువులు మేపుల్లో చాలా జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకి మంచి దూడల్ని ఇవ్వడంతో పాటు నెక్స్ట్ మంచి పశు జాతులని అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్గా సూడి పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కృత్రిమ గర్భధారణ నుంచి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత వీర్యకణాలు గర్భకోశంలో సుమారు 4-6 గంటలు ఉన్న తర్వాత అండాశయంలో సంయోగం చెంది ఫలదీకరణ చెందుతాయి. అంటే దాదాపుగా మనం గేదె ఎదకొచ్చిన తర్వాత కృత్రిమ గర్భధారణ కానీ దున్నపోతో దాటించడం కానీ చేసిన తర్వాత 60 రోజులకు మనకి పశువు చూడు కట్టిందా లేదా అనేది పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ చూడు కట్టినట్టయితే తగిన పరీక్ష డాక్టర్ గారితో చేయించుకొని మళ్ళీ ఎదకి రావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే చూడు కట్టినట్టయితే మనం 60 రోజు అంటే 2 నెలల నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి గాను చూడు పరీక్ష చేయించుకున్న తర్వాత కొన్ని పశువుల్లో కొన్ని మార్పులు సంభవించడం జరుగుతుంది. ఆవు గాని గేదె గాని 2 నెలల చూడులో ఉన్నప్పుడు దాని వెనక భాగం వెన్నెముకకు ఇరువైపులో ఉన్న వెంట్రుకలు మృదువుగా ఉండి సన్నగా పొట్టిగా ఉంటాయి. ఈ భాగంలో రుద్దితే పెద్ద వెంట్రుకలు ఊడిపోయి కొత్తగా పుట్టిన వెంట్రుకలు అట్లాగే ఉంటాయి. చూడుదైన 5వ నెల నుంచి పాల ఉత్పత్తి, అంటే ఆల్రెడీ ఈనినటువంటి గేదె పాల ఉత్పత్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది. దీనికి గాను సాధారణంగా గ్రామాలలో చూడు పరీక్షకు అనుభవంతులైన రైతులు గేదెను చూడంగానే

గుర్తుపట్టే అనుభవమైన రైతులు ఉంటారు. అట్లా కాకుండా కొంతమంది మూత్ర పరీక్ష ద్వారా వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేసి కనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. దీని అన్నిటికంటే దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యశాలకు తీసుకెళ్లినట్టయితే, పశు వైద్య అధికారితో ధృవీకరించినట్టయితే మీకు పూర్తి స్థాయిలో ధృవీకరించబడుతుంది. ముఖ్యంగా సూడి పశువుల్లో పాటించవలసిన మేలుకలు ఏంటంటే, దానికి ఎక్కువ మేత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సూడిలో ఉన్నటువంటి పశువుకి మనం ఇచ్చే మేత పశువుకి దూడకి రెండింటికి సరిపోవాలి కాబట్టి సరైనటువంటి సమీకృత దాన మరియు పచ్చిగడ్డి ఎండుగడ్డి సమపాలలో ఇచ్చినట్టయితే లోపల ఉన్నటువంటి దూడకి సరైన పోషకాలు అందేసి కావలసినటువంటి ఎదుగుదల మనకి ఉంటుంది. సూడి పశువులను మెయిన్ గా ఎక్కువ దూరం నడిపించకూడదు. ఎక్కువ శాతం ఇంట్లోనే కట్టేసి మేపినట్టయితే మనకి ఎక్కువ శాతం శక్తి వేస్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఇంట్లో మేపుకున్నట్టయితే దూడలో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. సూడి పశువులు ఎక్కువ దూరం అంటే మేతకు గానీ లేకుంటే వేరే ప్రాంతాలకు గానీ దూరం నడిపించకూడదు మరియు పరిగెత్తించకూడదు. ఎత్తు ప్రదేశాలకు అంటే గుట్టల్లో గానీ కొండల్లో గానీ ఎక్కించకూడదు. సూడి పశువుల చేత ఎక్కువ బరువులు మోయించడం గానీ వ్యవసాయ పనులు గానీ చేయించకూడదు. అట్లా చేయించినట్టయితే గర్భస్రావం జరిగేసి ఇసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. పశువు నిండు చూడులో ఉన్నప్పుడు బయటకు పంపించకూడదు. చూడులో ఉన్నప్పుడు కూడా చూడు ఎద అనేది మనకు అప్పుడప్పుడు కనపడుతుంది. అట్లాంటి సమయంలో ఆబోతులు ఎక్కేసి ఇసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బయటికి పంపించినట్టయితే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూడి పశువు 3వ నెలను 6వ నెలలో మనం నట్ల మందు తాగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి మెయిన్ గా పశువులు పశుగ్రాసాల్లో మేసేటప్పుడు పశుగ్రాసాల్లో ఉన్నటువంటి పరాన్నజీవులు అటువంటి లార్వాలు గడ్డి ద్వారా లోపలికి వెళ్లేసి దాని ద్వారా దూడలకి వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దూడలు మెయిన్ గా మనకి పుట్టిన 1వ వారం 2వ వారంలలో ఎలుకపాములు నట్ల వలన మరణాలు ఎక్కువ సంభవిస్తాయి. కావున నట్ల మందు మనం సూటితో ఉన్నటువంటి పశువుకు తాగించినట్టయితే అది దాని ద్వారా వచ్చేటువంటి దూడలు కూడా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా 3వ నెలలో 6వ నెలలో పశువుకి ఇచ్చినట్టయితే మనకు మంచి దూడల్ని నట్టలు లేకుండా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈనిన తర్వాత పొదుగు వ్యాధి కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి వ్యాధులలో పొదుగు వ్యాపి అనేది ఎక్కువ పాల ఉత్పత్తి ఇచ్చేటువంటి జాతులలో ఎక్కువగా గమనిస్తున్నటువంటి వ్యాధి. కాబట్టి మనం ఈయనకు ముందే తగిన జాగ్రత్త తీసుకున్నట్టయితే పొదుగువాపు వ్యాధి కూడా రాకుండా పశువుల్లో నివారించడానికి ఆస్కారం ఉంటుంది. దానికి గాని ఈనడానికి 1 నెల నుంచి 15 రోజుల ముందు యాంటీబయాటిక్స్ 1 నుంచి 5 రోజులు ఇచ్చుకున్నట్టయితే ఈయన తర్వాత పొదుగువాపు రాకుండా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. చూడి పశువు పొదుగును ఈనడానికి 4 రోజుల ముందు నుండి మృదువుగా మర్దనం చేయాలి. దీనివల్ల పొదుగు బాగా పెరుగుతుంది. పొదుగును ముట్టినా కూడా దానికి గిలిగింతలుండవు. ఎందుకంటే మనకి ఎక్కువ పాలధార అనేది పొదుగు ద్వారా వస్తుంది. కాబట్టి ఎప్పుడు మనం మసాజ్ మర్దన చేయడం ద్వారా మిల్క్ వెయిన్ అనేది మృదువుగా తయారేసి మనం ఈనిన తర్వాత పాలు ఎక్కువ ఉత్పత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈయనకు ముందే 10-15 రోజుల ముందు నుంచే దాన్ని మర్దన చేసుకున్నట్టయితే పొదుగుని మృదువుగా ఉండి తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా పాల ఉత్పత్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే పశువులు ఈనిన తర్వాత పాల జ్వరం అంటే ఎక్కువ అధిక దిగుబడి ఇచ్చేటువంటి పశువులలో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీనికి గాని మనం ముందే ఖనిజ లవణాల మిశ్రమం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి మన దాణాల్లో ఇచ్చుకున్నట్టయితే మనం పాల జ్వర బారిన పడకుండా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది కాకుండా నరానికి ఇచ్చేటువంటి కాల్షియం ఉత్పత్తులు మైఫెక్స్ కానీ అట్లాంటి నెలకు ఒకసారి 6 నెలల తర్వాత సూడిలో ఉన్నటువంటి పశువుకి ఇచ్చుకున్నట్టయితే పాల జ్వరం రాకుండా ముందుగానే నివారించుకోవడం జరుగుతుంది. అట్లనే మనకి పాలిచ్చేటువంటి పశువులు ఈనడానికి 1 నెలల ముందు మనం పాలను పితకడం ఆపేస్తే దూడ మంచిగా ఈనడానికి మంచి బరువుతో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లేని పక్షంలో మనం పాలు పిండుకున్నట్టయితే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల దూడ ఎదుగుదల నిలిచిపోతుంది. కావున 2 నెలల ముందు పాలు పిండడం ఆపేసుకోవాలి. అట్లనే సూడి పశువులకి మనం ఇచ్చేటువంటి సమృద్ధి దానాలతో పాటు ఎక్కువ 1.5% ఖనిజ లవణాల మిశ్రమాన్ని ఎక్కువ ఇచ్చుకున్నట్టయితే దూడ అధిక బరువుతో అంటే మంచి బరువుతో ఆరోగ్యవంతమైన దూడను పొందడానికి ఆస్కారం ఉంటుంది. అట్లనే పచ్చిమేత, ఎండుమేత, లెగ్యూమ్ జాతి అంటే పిండి పదార్థాలు, ఖనిజ లవణాల మిశ్రాలు సమపాలలో ఇచ్చినట్టయితే మంచి పాల ఉత్పత్తి 10% పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఇటువంటి జాగ్రత్తలన్నీ పాటించినట్టయితే సూడి పశువులతో పాటు దూడని, సూడి పశువుల్ని మనం మంచి జాతులుగా అభివృద్ధి చేసుకుని ఎటువంటి అనారోగ్యం రాకుండా కాపాడుకోగలుగుతాం. సూడి పశువుకు సమృద్ధిగా పచ్చిమేత ఇచ్చుకోవాలి. మేతలో పీచు పదార్థం ఎక్కువగా వాడకూడదు. పీచు పదార్థం అంటే ఫైబర్ సంబంధించినటువంటి మేతలు. దాదాపుగా మనకి పశుగ్రాసాల్లో ఉన్నటువంటి లెగ్యూమ్ జాతి కానీ అలసింద, బొబ్బర్లు 3 పాళ్ళల్లో పెట్టుకున్నట్టయితే మొక్కజొన్న, జొన్న ఇటువంటి ఏకవార్షిక

0: పిండి పదార్థాలు కలిగినటువంటి పసుగ్రాసాలు ఒక పళ్ళు వేసుకున్నట్టయితే పీసు పదార్థాలు ఎక్కువగా ఉండకుండా ఆస్కారం ఉంటుంది. లెగ్యూమ్ జాతికి సంబంధించిన అలసింద ఇటువంటి ఎక్కువ పెట్టుకున్నట్టయితే సూడి పశువులు ఎక్కువ మంచి పిండం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. సూడి దశలో పశువు దాని శరీర పోషణకు మరియు గర్భంలో ఉన్నటువంటి పిండంకు అభివృద్ధికి కూడా పోషక పదార్థాలు చాలా అవసరంగా ఉంటాయి. ఈ దశలో అదనంగా మేత దాణ ఇవ్వవలసి ఉంటుంది. సూడిలో పశువుకు 1 కిలో దాణ మరియు 30 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల మనకి పశువులో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖనిజ లవణాలు రక్తంలో ఉన్నటువంటి దూడకి మరియు పశువుకి పూర్తి స్థాయిలో అందేసి దూడ అభివృద్ధికి ఎంతగా ఉపయోగపడతాయి. అట్లనే పశువు ఈనేటప్పుడు కూడా మనం సూడిలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అలానే పశువు ఈనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పశువుకి ఈన లక్షణాలు కనిపించిన వెంటనే పరిశుభ్రమైన వాతావరణంలో పశువు ఈనే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే పశువుల్ని మందలో నుంచి వేరు చేసి ఈనే ప్రాంతానికి ఒక కొట్టంలో సపరేట్ గా తీసుకున్నట్టయితే దాంట్లో హార్మోన్స్ దానికి సంబంధించిన వాతావరణం ఏర్పడేసి ఈనడానికి ఆస్కారం ఉంటుంది. దాని పక్కనే దూడ కింద పడిపోకుండా వరిగడ్డి అట్లాంటి మెత్తని పదార్థం వేసుకున్నట్టయితే దూడకి ఎటువంటి ప్రమాదం సంభవించకుండా జరుగుతుంది. ఈనడానికి గంట ముందు ఎప్పుడైతే పశువుల నొప్పులు పరిశీలించినప్పటి నుంచి మనం పశుని ఆ ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. మనం పశువు ఈనడానికి అబ్జర్వ్ చేసినప్పుడు మనం దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని కానీ లేకుంటే దాంట్లో ఏదన్నా ఈనడానికి ఏదన్నా దూడ అడ్డం తిరగడం కానీ అట్లాంటి ఏదన్నా సంభవించినప్పుడు పశు వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. అట్లా కాకుండా మామూలుగా ఈనే పశువుకైతే నలగొట్టిన గోధుమలు జొన్నలు రాగులు ఉడకబెట్టి పెట్టినట్టయితే పశువు ఈనేటప్పుడు సులువుగా ఈనడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. అట్లనే దూడలు ఏదన్నా ప్రాబ్లం వల్ల ఈనడం అంటే గేదెలో ప్రాబ్లం ఉన్నా దూడలో ప్రాబ్లం ఉన్నా ఈనడానికి అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఎట్లా పడితే అట్లా లాగితే దూడకు కానీ గేదకు కానీ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని కానీ పారా సిబ్బందిని కానీ సంప్రదించినట్టయితే దానికి కావాల్సినటువంటి అసిస్టెన్స్ తీసుకొని దూడను తీసడానికి ఆస్కారం ఉంటుంది. దూడ పుట్టిన తర్వాత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. దూడ పుట్టగానే దాని ముక్కు రంధ్రాలు శుభ్రపరిచి దానికి సరైన శ్వాస అందే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. గేదె నుంచి దూడకి రక్తం సరఫరా చేసిన బొడ్డు కట్ చేసి దాన్ని దారంతో కట్టేసి ఐడన్ పూసుకున్నట్టయితే బొడ్డు వాపు సంబంధించి వ్యాధి రాకుండా ఉంటుంది. దూడ పుట్టిన వెంటనే మనం గేదె నుంచి జున్నుపాలు అందించాల్సి ఉంటుంది. జున్నుపాలు 1/2 గంట లోపు జున్నుపాలు తాపించినట్టయితే దూడలు మంచిగా ఆరోగ్యవంతంగా సమృద్ధిగా ఆరోగ్యంగా ఉంటాయి. దానితో పాటు జున్నుపాలలో ఉన్నటువంటి పోషక పదార్థాలు మన మామూలు పాలలో ఉండవు. కాబట్టి దూడకి ఆరోగ్యంగా ఉండి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉండి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈనిన తర్వాత 12 గంటలలో మనకి సాధారణంగా గేదెలు మాయేస్తాయి. అట్లా అయిన పక్షంలో పశు వైద్యుని సంప్రదించినట్టయితే దాని మాయని మందుల ద్వారా కానీ లేకుంటే వేరే విధంగా తీయడానికి ఆస్కారం ఉంటుంది. కొందరు ఈనిన పశువు మాయ వేయలేదని దూడకు పాలు తాగనివ్వరు. ఇది చాలా తప్పు. ఎందుకంటే పశువు ఈనిన తర్వాత వచ్చేటువంటి కొలెస్ట్రాల్ అంటే జున్ను పాలలో అన్ని అమైనో యాసిడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఇవ్వాలి. పశువు మాయ తినకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ మాయ తిన్నట్టయితే దానికి సోడా ఉప్పు కొంచెం 1-3 రోజులు వేసినట్టయితే ఆ మాయ బయటకు వెళ్ళిపోవడం కానీ అరిగిపోవడం కానీ జరుగుతుంది. మాయ తిన్న పశువు సాధారణంగా పాలు ఇవ్వదు. ఇచ్చినా చాలా తక్కువగా ఇస్తుంది. కాబట్టి ఈ వైద్యాన్ని కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా పాడి పశువుల పోషణలో సూడి పశువులు మరియు ఈనేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు మన పశువుల్లో ఉన్నటువంటి మందని ప్రతి సంవత్సరం అభివృద్ధి చేసుకోవడంతో పాటు మనకు ఉన్నటువంటి పాల ఉత్పత్తి ఎక్కువగా పెంచుకునే ఆస్కారం ఉంటుంది.
1: మీరింతవరకు చూడు పశువుల పోషణలో మెలకువల గురించి ప్రసంగం విన్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారం అవుతుంది. హైదరాబాద్ కేంద్రం రిలే.

0: డిజిటల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానెట్టి భూమేశ్వర్.
1: ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. నిర్వహణ శ్రీ సలివోజి కృష్ణ శరత్ బాబు, సహకారం మానెటి భూమేశ్వర్.
2: శ్రోతలకు నమస్కారం. మన దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రేపటి ఉజ్వల భారతాన్ని నిర్మించే శక్తి మన యువత చేతుల్లోనే ఉంది. యువతకు సరైన నైపుణ్యం తోడైతే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఇదే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ భారత్, కుశల్ భారత్, నైపుణ్య భారతదేశం, సమర్థవంతమైన భారతదేశం అనే నినాదంతో మన దేశ యువతను స్వయం సమృద్ధులుగా మాత్రమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు మన యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికత, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణ, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్, అలాగే ఉపాధి అవకాశాలను కల్పిస్తూ పీఎం కౌశల్ వికాస్ కేంద్రాలు నేడు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని కౌశల్ వికాస్ కేంద్రంలో ఉచితంగా రకరకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతూ రేపటి సరికొత్త నవభారత నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని గర్వంగా చెబుతున్నారు మన స్థానిక యువత. మరి ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారు, వారి మాటల్లోనే విందాం.
3: నా పేరు రసజ్ఞ, నేను మదన్పల్లి నుండి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ మనం జాబ్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, మనకి ఏం వచ్చి ఉండాలి, అవి రాకపోతే ఇక్కడ మనకి నేర్పిస్తారు. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, మనం దాంట్లో షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఒక షీట్లో ఏదైనా శాలరీ కౌంట్ కావచ్చు, ఏదైనా బడ్జెట్ కావచ్చు, మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి. సో మనం క్యాల్కులేట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటే దాంట్లో షార్ట్గా ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం క్యాల్కులేట్ చేయవచ్చు. ఆ ఫార్ములాస్ చెప్తారు, ప్రొజెక్టర్లో చెప్తారు, అండ్ మనకు ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. సో ఇది మనకి లైఫ్లో యూజ్ అవుతుంది, అంటే మనీ పేడ్ కాదు కాబట్టి, ఫ్రీగానే కాబట్టి మనకి కావాల్సిన నాలెడ్జ్ని మనం నేర్చుకోవచ్చు. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫర్దర్లో జాబ్కి మనం అంటే ఏదైనా పోస్ట్ వస్తే కూడా చెప్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అలా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఫ్రీ వైఫై ఉంటుంది, అండ్ ప్రొజెక్టర్ ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. ఆఫీస్లో వర్క్ చేయాలి, సిస్టమ్ వర్క్ అని ఇక్కడ నేర్చుకుంటున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ పీజీకి ఇంకా టైం ఉంది. సో ఇది హెల్ప్ అవుతుందని ఈ మధ్యలో నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఏదైనా హెల్ప్ అవుతుంది అడిషనల్ కానీ నేర్చుకుంటున్నాను స్కిల్స్. లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్లో అయినా కూడా మనకి ఆఫీస్లో వర్క్ యూజ్ అవుతుందని ఈ మధ్యలో టైంలో నేను నేర్చుకుంటున్నాను. అదృష్టం బాగుంటే ఐటీ జాబ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అయినా సిటీ అయినా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలా మనకి యూజ్ అవుతుంది ఇది. అందుకని ఇక్కడ ఎవరైనా జాయిన్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్స్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ.
4: గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ నమిత పర్సింగ్ బీటెక్ హైదరాబాద్. రీసెంట్లీ ఐ హడ్ జాయిన్డ్ ఇన్ పిఎంకేకే నిజామాబాద్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్ ఎట్ కంటేశ్వర్ బైపాస్ రోడ్. హియర్ ఇన్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ఐ హడ్ జాయిన్డ్ ఇన్ అప్లికేషన్ డెవలపర్ కోర్స్ వేర్ ఐ హడ్ స్టార్టెడ్ లర్నింగ్ విత్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనింగ్, సెట్టింగ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ రైటింగ్ పవర్షల్ స్క్రిప్ట్స్. వెన్ కమ్స్ టు ప్రోగ్రామింగ్ వీ స్టార్ట్

0: with Python before these programming basics such as flowcharts, algorithms, indentation, and comments. Also IDE such as VS Codes in Python started with variables, operators, class and object, control statements, conditional statements, concepts such as inheritance, polymorphism, abstraction, encapsulation, also expectational file handling with frameworks. Here the faculty is very good, they provides knowledge, extra skills. సో ఇక్కడికి వస్తే మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. మనకు తెలివని కూడా ఈ సార్స్, ఈ ఫ్యాకల్టీ మనకి స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్, జాబ్స్ కి కానీ ఎక్స్ట్రా స్కిల్స్ కి కానీ. ఇక్కడ స్కిల్ ఇండియా పోర్టల్లో వీళ్ళు జాబ్స్ కి అప్లికేషన్ చేపిస్తారు. మనకి ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటాయి కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ జాబ్స్ కోసము. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు ఇలా ఇలా అని జాబ్స్ కోసం. గుడ్ సార్, ఇక్కడికి వస్తే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బయట వరల్డ్ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
1: పేరు వాసు, మా నాన్న పేరు సతీష్. మా నాన్న చేసే పని ఎలక్ట్రీషియన్ పని. నేను నేర్చుకునేది డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఈడిఓ, ఎక్సెల్, పవర్ పాయింట్. పవర్ పాయింట్ లో ఏదైనా నేర్చుకోవచ్చు, రకరకాలుగా ఎన్నో క్రియేటివిటీ సృష్టించవచ్చు, కొత్తగా ఎడిటింగ్ వేయచ్చు, ఇంకా ఎన్నో రకాలున్నాయి. ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ జీమెయిల్ డిఫరెన్సెస్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కొత్త కొత్త స్కిల్స్ నేర్పిస్తారు. టైపింగ్ ప్రాక్టీస్ ఉంటే 2 మంత్స్ తర్వాత స్పీడ్ అయిపోవచ్చు. జాబ్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నేను ఈ స్కిల్స్ అన్ని నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్దామని చూస్తున్నా. పైథాన్, డిఈడిఓ చాలా ఉన్నాయి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎడిటింగ్ సంబంధించిన అన్ని నేర్పిస్తున్నాయి, చాలా బాగున్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి స్టార్ట్ కాండి కోర్స్ కి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ.
2: I'm Nishita. I'm from Itapalli. Coming to my education qualifications, I completed my degree, learning in domestic data entry operating, typing pro, MS Office, MS Excel, PowerPoint, file and folder. మా సీనియర్ ద్వారా నేను నేర్చుకుంటున్నా. ఇక్కడ వాళ్ళు అడ్రస్ చెప్పినారు, 1 మంత్ అవుతుంది నేర్చుకోవట్టి. ఫైల్ అండ్ ఫోల్డర్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అందులో టైప్స్, కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ బాగా చెప్తారు. న్యూ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. ఫ్రీ నెట్, ఫ్రీ వైఫై, ఫ్రీ కోర్స్, ఫ్యాకల్టీ బాగుంది. మార్నింగ్ 9 to 1.
3: నా పేరు నిహారిక, మై ఫాదర్ నేమ్ ఇస్ రాజన్న, మదర్ నేమ్ ఇస్ చిల్కవ్వ. ఐఎమ్ ఫ్రమ్ మిట్టాపల్లి, లిచ్పల్లి మండల్. నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నా నిజామాబాద్ లో, కోర్స్ పీజీడిసి. ఇందులో ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ లో ఇంకా ఫార్ములాస్ ఉంటాయి, అందులో సాలరీ షీట్, అటెండెన్స్ షీట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్ లో ఇంకా మనం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాం, సర్టిఫికెట్స్. ఇక్కడ కౌన్సిలింగ్ సార్స్ బాగున్నారు, దీన్ని నేర్చుకుంటే ఫ్యూచర్ లో జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇది అడిషనల్ స్కిల్, దీని ద్వారా నేను జాబ్ చేయాలనుకుంటున్నా. అన్ని బాగా నేర్పిస్తారు, ఫ్రీ కోచింగ్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రధానమంత్రి కౌశల కేంద్రం.
4: శిక్షకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారి మాటలు.
5: నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఇక్కడ గత సంవత్సరం నుంచి 1.5 ఇయర్ నుంచి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను. నా రోల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కి స్కిల్లింగ్ లో నేను ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో భాగంగానే నేను ఇక్కడ ఏఐ డెవాప్స్, పైథాన్, సి వీటిపైన నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. పైథాన్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్, అది సో మరీ పెద్ద అప్లికేషన్స్ కాకుండా, మరీ చిన్న అప్లికేషన్స్ కాకుండా మిడిల్ లెవెల్ లో అప్లికేషన్ డెవలప్ చేస్తాం. సో దీనికి పైన జావా ఉంటుంది, సో జావాకి ధీటుగా పైథాన్ కూడా మనం నేర్చుకోవచ్చు. పైథాన్ లో కూడా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, అందులో మెయిన్ గా వచ్చేసి డిజాంగో ఫ్రేమ్ వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్. ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ అనేది మీడియం లెవెల్ అప్లికేషన్స్ కి యూజ్ చేసుకోవచ్చు, డిజాంగో అనేది హై లెవెల్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కవర్ చేసి చెప్తాము. వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మేము చెప్పిన తర్వాత మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక వీళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపరేషన్ చేపిస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాము, నీ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము వీళ్ళకి చేయిస్తాము. వీళ్ళు నౌకరీలో కానీ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నించాలి. నౌకరీ ద్వారా కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. మాకు ఎక్కడైనా రిఫరెన్సెస్ వస్తే కూడా మేము కూడా వీళ్ళని రిఫర్ చేస్తాం. అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్

0: బట్టి వీళ్ళ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం బట్టి, స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. విలేజ్ నుంచి వస్తున్నారు, తర్వాత సిటీ నుంచి వస్తున్నారు. విలేజ్ నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ సిటీలో లోకల్లో కూడా చాలా మంది వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగనే ఏజ్ విషయంలో కూడా అంటే మ్యారీడ్ అమ్మాయిలు కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఏజ్ తో సంబంధం లేకుండా కూడా నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్ చూడండి, ఇప్పుడు మనం బయటకెళ్ళి ఒక జాబ్ చేసుకోవాలి అన్నా, మార్కెట్ లో ఉండాలి అన్నా, మనం ఇతరులతో ఎలా డిఫరెన్షియేట్ గా ఉన్నాము, వాళ్ళకి మనకి తేడా అయింది, అది చెప్పేది స్కిల్లింగ్. సో ఒక 10 మంది ఇంటర్వ్యూకి వెళ్తే మనం టాప్ లో ఉన్నామా బాటమ్ లో ఉన్నామా అని తెలుసుకోవడానికి కావాల్సింది స్కిల్లింగ్. స్కిల్స్ ఉంటే మనకి మనం ముందుగా ఉంటాము. అదే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతిదీ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో బ్యాచెస్ ఉంటాయి, తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, గవర్నమెంట్ మనకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారా, వాళ్ళ అటెండెన్స్ బేస్ పైన ఉంటుందండి. సో ఇక్కడ ఏ కోర్స్ అయినా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా సరే నేర్చుకొని ఏదైనా సాధించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ఇది ఒక బంగారు అవకాశం అండి. ఇక్కడికి వచ్చి మీరు మీ సమయాన్ని వెచ్చించి మేము చెప్పినట్లుగా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు నేర్చుకున్నాక కూడా మేము చెప్పకుండానే మీరు వేరే వాళ్ళు కూడా చెప్తారు, అలా ఉంటుందండి. ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో వచ్చిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ తో వెళ్తున్నారు, మంచి భవిష్యత్తుతో ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇంకోది ఏంటంటే, వీళ్ళకి సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్టిఫికేట్ తో విదేశాల్లో కూడా వెళ్లి జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దుబాయ్ గాని, మస్కర్ గాని, ఆర్ ఎల్స్ అరబ్ కంట్రీస్ లో కానీ, తర్వాత ఇజ్రాయెల్ లో గాని, మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ లో వీళ్ళు నైపుణ్యం పొంది సర్టిఫికేట్స్ పొంది బయట దేశంలో కూడా వెళ్లి కెరీర్ అనేది ప్రారంభించారు. మాకు అప్పుడప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడతారు. ఇక్కడ వచ్చి మేము స్కిల్లింగ్ నేర్చుకున్నందుకు మేము మా భవిష్యత్తును చాలా మంచిగా ప్రణాళిక వేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో మీరు కూడా రండి ఇక్కడికి, మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, మీ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోండి. థ్యాంక్ యూ.
1: శిక్షకులు మరియు మేనేజర్ శ్రీ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ,
2: నమస్కారం అండి, నా పేరు మహేష్. నేను ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మీకు తెలుసు, ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం నిజామాబాద్ లో ఇండియా టవర్స్ కి అపోజిట్ ఉండే, దాన్ని ఇక్కడ మన కంటేశ్వర్ బైపాస్ స్మార్ట్ 4th ఫ్లోర్ కి షిఫ్ట్ చేసామండి. సో ప్రజెంట్ ఇందాక చెప్పినట్టుగాను మన దగ్గర పిఎంకేవై గానీ, డిడియుజీకేవై కోర్సెస్ అనేవి, దాంట్లో భాగంగా పిఎంకేవై గానీ, పిఎంకేవై లో అప్లికేషన్ డెవలపర్ గానీ, డెవాప్స్ గానీ, డేటా ఎంట్రీ కోర్సెస్ ఉన్నాయి. డిడియుజీకేవైకి వచ్చేసరికి ఐఓటీ కోర్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గానీ, అండ్ జేఎస్డి జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు మనం ఈ పిఎంకేకే ఇన్స్టిట్యూషన్స్ లో పిఎం విశ్వకర్మ స్కీమ్ కూడా రన్ అవుతుంది. సో దీనికి గాను ఎవరైతే మీ సేవలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే 5 డేస్ ట్రైనింగ్ అయిపోయి 1 లాక్ లోన్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇలాంటి స్కీమ్స్ ని, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని, పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, స్టడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా గానీ ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
3: విన్నారు కదా, వారి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా. సరిగ్గా ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే నైపుణ్యం మన దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నైపుణ్యం కలిగిన ప్రతి చేతికి ఉపాధి దొరికినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుంది. ప్రగతి పదంలో దూసుకుపోతున్న మన దేశం 2047 నాటికి ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా, అంటే ఒక వికసిత్ భారత్గా రూపాంతరం చెందడంలో ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలతో, నూతన ఉత్సాహంతో మన యువత ముందుకు సాగాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సలువోజి కృష్ణశరద్బాబు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ముందుగా తోడికోడలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు కొసరాజు, సంగీతం సమకూర్చిన వారు మాస్టర్ వేణు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

కథానాయకుడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు కొసరాజు. సంగీతం సమకూర్చిన వారు టీవీ రాజు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మి, రూపేష్ కుమార్ యాదవ్, లీలా, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారపల్లి కుమారస్వామి, సుజాత, దూడం ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడి పెంటయ్య, షాకీర్, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, సంగం రాములు, సంగం జయలక్ష్మి, మురళీధర్ భూతాడ, జీవీఆర్, యూసఫ్, వీరందరి కోసం ఈ పాట.

రాము ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, సాహిత్యం అందించారు ఆరుద్ర, సంగీతం సమకూర్చిన వారు ఆర్ గోవర్ధనం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పూజ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్ ఆలపించిన గీతం. సాహిత్యం అందించారు దాశరథి, సంగీతం సమకూర్చిన వారు రాజన్ నాగేంద్ర. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం సైనిక పూరి

కాలనీ నుండి మోకాల శేఖర్, సుమతి, నర్సయ్య, నర్సింగు, రాంబాబు, సునీత, జెన్నీ, బన్నీ, మోకాల సర్వయ్య, కన్నాపాసి, చిన్నాపాసి, భవ్వాపాసి, రాధాపాసి వీరందరి కోసం ఈ పాట.

ఛాలెంజ్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం అందించారు వేటూరి, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత.

సీతారాముల కళ్యాణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు ఆత్రేయ. సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిసా,

శ్రోతలు కిన్నెరలహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి సిరివెన్నెల. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బి వసంత పాడిన పాట. సాహిత్యం అందించారు సీతారామశాస్త్రి. సంగీతం సమకూర్చిన వారు కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మాన్విత్ వీరందరి కోసం ఈ పాట.

వసంతం ఈ చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట. సాహిత్యం అందించారు సిరివెన్నెల, సంగీతం సమకూర్చిన వారు ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని సతో, ప్రవీణ్ కుమార్, సతీష్, స్వరూపరాణి, చరిత్నందన్, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంల తర్వాత పాట రచ్చ. ఈ చిత్రం కోసం హేమచంద్ర మాలవిక పాడిన పాట. సాహిత్యం అందించారు చంద్రబోస్, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ రాంపల్లి నుండి సుధాకర్, శ్రీవాణి, కృష్ణంరాజు, సుజాత, శ్రీనివాస్ నాయుడు, మహేందర్, ప్రీతం, సాయి, నరేంద్ర, నాగేంద్ర, తిమోతి వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నర్ లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రంలో రిలే.

శ్రోతలు 100.1 MHz చిత్రగీతలు వింటారు. ముందుగా పెదరాయుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

0: Nishanlaşalım.
1: రిక్షా ఓడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన గీతం.

మీరింతవరకు చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయముల సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారం అవుతుంది హైదరాబాద్ కేంద్రం రిలే.

ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారి గానం వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. తోడి రాగం తానం సారసదళ నయన హరే గోవింద మాంపాహి అనే పల్లవి ఆదితాళం.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారి గానం విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా ఆస్తిపరులు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. 6:35 రైతు సమాచారంలో చేపల పెంపకంలో ప్రోబయాటిక్ విధానం ఈ అంశం గురించి వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం రిలే. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో నవజాత శిశువు నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు జరిగే శస్త్రచికిత్స గురించి డాక్టర్ వెంకట నవ్యశ్రీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. 7:30 చిత్రగీతాలు. 7:45 యువకిశోరం చంద్రశేఖర్ ఆజాద్ ప్రసంగం వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుండి. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బిస్మిల్లా ఖాన్ గారి షహనాయి వాదనం వింటారు. పన్నెండు గంటల 40 నిమిషాలకు

చిత్రగీతాలు 1 గంట 20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంలో రిలే, 1 గంట 50 నిమిషాలకు ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు దోపార్ సమాచార్. ఈ వార్తా కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రంలో రిలే, 2 గంటల 30 నిమిషాలకు కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం, 4 గంటలకు నాకు నచ్చిన పాట పునఃప్రసారం, 5 గంటలకు చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటల 35 నిమిషాలకు ప్రేమ్ కుమార్ బృందం పాడిన జానపద గేయాలు వింటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, అనంతరం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హైబ్రిడ్ నేపియర్ గడ్డి సాగు వివరాలు, తర్వాత గొర్రెల్లో మేకల్లో నట్టల నివారణ, అనంతరం బిందు సేద్యం ప్రాముఖ్యత, ఈ అంశం గురించి వివరాలు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8 గంటలకు కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8 గంటల 30 నిమిషాలకు కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. తొమ్మిది గంటల 15 నిమిషాలకి స్పాట్ లైట్, 9 గంటల 30 నిమిషాలకు జాతీయ రూపకం, 10 గంటలకు పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11 గంటల 3 నిమిషాలు దాటి 45 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 MHz రేపు ఉదయం 5 గంటల 53 నిమిషాలకు మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.